జయలవకుశ ఈ చిత్రం నుండి హేమచంద్ర పాడిన పాటను విన్నారు. ఇప్పుడు వినండి జులై ఈ చిత్రం కోసం అద్నాన్ సమీ పాడిన పాట.

0: మీ బ్రాండ్ను ప్రజల హృదయాల్లోకి నిలిపే శక్తి ఆకాశవాణికి సొంతం. సంవత్సరాలుగా విశ్వసనీయ సమాచారానికి, వినోదానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణి ఇప్పుడు మీ వ్యాపార విజయానికి కూడా తోడుగా నిలుస్తోంది.
1: కొత్త ఉత్పత్తి ప్రారంభమా?
0: ప్రత్యేక ఆఫర్లా?
1: విద్యా సంస్థ అడ్మిషన్లా?
0: ఆసుపత్రి సేవలా?
1: ఏ ప్రచారానికైనా ఆకాశవాణి ద్వారా ప్రభావవంతంగా ప్రజలకు చేరుతోంది.
0: మీ అవసరానికి అనుగుణంగా ప్రకటన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
1: మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
0: ఆకాశవాణి, మీ విజయానికి విశ్వసనీయ స్వరం. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.

0: గొప్పగా విశ్వసనీయ సమాచారానికి, వినోదానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణి ఇప్పుడు మీ వ్యాపార విజయానికి కూడా తోడుగా నిలుస్తోంది.
1: కొత్త ఉత్పత్తి ప్రారంభమా?
0: ప్రత్యేక ఆఫర్లా?
1: విద్యా సంస్థ అడ్మిషన్లా?
0: ఆసుపత్రి సేవలా?
1: ఏ ప్రచారానికైనా ఆకాశవాణి ద్వారా ప్రభావవంతంగా ప్రజలకు చేరుతోంది.
0: మీ అవసరానికి అనుగుణంగా ప్రకటన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
1: మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
0: ఆకాశవాణి, మీ విజయానికి విశ్వసనీయ స్వరం. సంప్రదించండి
1: 9989670706.
0: మరొక నెంబర్ 7989701158.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ప్రాంతీయ వార్తలు చదువుతోంది గెంట్రపాటి మాధవీలత. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు ఆయనకు నివాళులర్పించారు. తెలంగాణలో మసాలా దినుసుల్లో రసాయనాలు, కృత్రిమ రంగులు కలుపుతుండటంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి చేరుకున్న నైనీ గని బొగ్గు చారిత్రాత్మక మైలురాయిగా భట్టి విక్రమార్క అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని దశాబ్దాల పాటు సజీవంగా ఉంచి సిద్దాంత బలం అందించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడుతూ ఆయన ఆశయ సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా కేటీఆర్ ఆయనకు నివాళులర్పించారు. జీవితాంతం తెలంగాణ కోసం శ్రమించి కేసీఆర్ కు గురువుగా భావజాలాన్ని వ్యాప్తి చేసిన జయశంకర్ పేరును జిల్లాకు, వ్యవసాయ వర్సిటీకి పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవించిందని ఆయన తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. కేసీఆర్ ఆయన జీవితాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చి జిల్లాకు, వర్సిటీకి ఆయన పేరు పెట్టారని పేర్కొంటూ జయశంకర్ ఆశయాల సాధనకు కృషి చేయడమే నిజమైన నివాళి అని తెలిపారు. తెలంగాణలో మసాలా దినుసుల్లో రసాయనాలు, కృత్రిమ రంగులు కలుపుతున్న ఆహార కల్తీ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, రక్షణ, ఫుడ్ సేఫ్టీ కోసం కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆహార పరీక్షల వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎస్ఓ ఎఫ్టీఈఎల్ పథకం కింద రాష్ట్రానికి 11.68 కోట్ల రూపాయలు విడుదల చేసి మరో 23.37 కోట్ల రూపాయలు ఆమోదించామని తెలిపారు. 8 మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లతో పాటు ఫుడ్ సేఫ్టీ మిత్ర వ్యవస్థను ప్రోత్సహిస్తున్నామని, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడానికి తెలంగాణ ప్రభుత్వం కల్తీపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, ఆయన మాతృమూర్తిని దుర్భాషలాడిన వారిని సమర్థిస్తూ మాట్లాడిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను భవిష్యత్ తరాలు క్షమించవని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తప్పు చేసిన యువతి స్వచ్ఛందంగా క్షమాపణలు చెప్పినా రాహుల్ గాంధీ అసహనానికి గురవడం దారుణమన్నారు. మోదీ ఎంతో హుందాగా, క్షమాగుణంతో వ్యవహరించారని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా వ్యవహరించకుండా దురుసు ప్రవర్తనను ప్రోత్సహిస్తున్న రాహుల్ గాంధీ శైలిని దేశ యువత పూర్తిగా తిరస్కరిస్తుందని, మోదీకి సంపూర్ణంగా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఒడిశాలోని సింగరేణి నైనీ గని నుంచి తొలి బొగ్గు రైల్వే రేకు మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి విజయవంతంగా చేరుకుంది. ఒడిశా నుంచి చేరుకున్న తొలి బొగ్గు రైల్వే రేకు ఎస్టీపీపీ ప్రాంగణంలో సంస్థ డైరెక్టర్లు ఎల్వి సూర్యనారాయణ, ఎం తిరుమలరావు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ నుంచి మొదటి రైల్ రేక్ ద్వారా సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు బొగ్గు రావడంపై అమెరికా నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేస్తూ సంస్థ యాజమాన్యానికి, కార్మికులకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం పూర్తి సహకారం అందించడంతో తాడిచెర్ల టు, మణుగూరు బ్లాకులతో పాటు నైనీ గని అందుబాటులోకి వచ్చిందన్నారు. వందేళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని

0: శ్రేణిని క్రిటికల్ మినరల్స్ త్రవ్వకాలు నూతన సాంకేతికత దిశగా అంతర్జాతీయ స్థాయి సంస్థగా తీర్చిదిద్దేందుకు కేబినెట్ కట్టుబడి ఉన్నట్టు పేర్కొన్నారు. ఢిల్లీలో అమెరికా రాయబారి సెర్జియో గోర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు, విద్య, పరిశోధన రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయాలని కోరారు. ముఖ్యంగా అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసా స్లాట్లు పెంచడం, సకాలంలో అపాయింట్మెంట్లు ఇవ్వడం, H1B వీసా ప్రాసెసింగ్ వేగవంతం చేయడంతో పాటు విద్యార్థుల భద్రతపై చర్చించారు. ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానించారు. తెలంగాణ అమెరికా సంబంధాల విస్తరణకు పూర్తి సహకారం అందిస్తామని రాయబారి హామీ ఇచ్చారు. సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని జోగులాంబ గద్వాల జిల్లా వైద్యాధికారి సంధ్యా కిరణ్ మయ్యి సూచించారు. జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సూపర్వైజర్లతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. మలేరియా, డెంగీ తదితర సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. నాన్ కన్వర్టబుల్ డిసీజ్ సర్వే నిర్వహిస్తూ స్క్రీనింగ్ చేపట్టి అనుమానిత కేసులు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. తల్లిపాల దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి వినూత్న తెలియజేశారు. పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టిస్తే శిశువు ఆరోగ్యవంతంగా ఉంటుందని, బిడ్డకు 6 నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలని ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు.
1: ముర్రుపాలు అనేవి బిడ్డకి మొదటి టీకాగా పనిచేస్తాయి. 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించాలి. ఎటువంటి తేనె కానీ నీళ్లు కానీ ఏవి కూడా మనం ఇవ్వకూడదు. బిడ్డకు కావాల్సిన పోషకాలన్నీ కూడా 6 నెలలలోపు తల్లిపాలలోనే అన్ని ఉంటాయి. తర్వాత ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది 2 సంవత్సరాల వరకు కూడా మనం కంటిన్యూ చేయాలి.
0: కాళేశ్వరం ముడుపుల లెక్క చెప్పకుండా హరీష్ రావు తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. గత బీఆర్ఎస్ హయాంలోనే ఏపీ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉంటే ప్రేక్షక పాత్ర వహించారని, ప్రస్తుతం ప్రభుత్వం, కేంద్రం ట్రిబ్యునల్ ఎదుట గట్టిగా వాదనలు వినిపిస్తూ తెలంగాణ నీటి హక్కులను పరిరక్షిస్తోందన్నారు. సమ్మక్క, సారగర్ అనుమతుల కోసం ఛత్తీస్గఢ్ సీఎంను సంప్రదించగా ఈ నెలాఖరులో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎన్ఓసీ ఇస్తామని తెలిపారని, సీతమ్మ సాగర్ కు కూడా టీఏసీ అనుమతులు సాధించి రాష్ట ప్రయోజనాలు కాపాడామని స్పష్టం చేశారు. తెలంగాణలో యాప్ ఆధారిత అగ్రిగేటర్ రవాణా సేవలను మరింత సురక్షితంగా, పారదర్శకంగా మార్చేందుకు సమగ్ర మోటార్ వాహన అగ్రిగేటర్ పాలసీ రూపకల్పనకు చర్యలు చేపట్టినట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. ప్రయాణికుల భద్రత, డ్రైవర్ల సంక్షేమం, పారదర్శక ఛార్జీలు, ఈవీ వాహనాల ప్రోత్సాహం లక్ష్యంగా అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ అన్ని భాగస్వామ్య వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపిందని పేర్కొన్నారు. త్వరలోనే కమిటీ నివేదిక సమర్పిస్తుందని, దాని పరిశీలన అనంతరం నూతన విధానాన్ని అమల్లోకి తెస్తామని స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న చెంచు గిరిజనుల జీవన ప్రమాణాలు, విద్య, వైద్య సేవలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలపై రాష్ట మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ పరిశీలించారు. ఇందులో భాగంగా చెంచు గిరిజనుల వాస్తవ జీవన పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ ప్రభుత్వ శాఖల పనితీరుపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ప్రభుత్వ పథకాలు ప్రతి కుటుంబానికి చేరేలా ప్రత్యేక కార్యాచరణ ఉండాలని సూచించారు. గిరిజన పిల్లలందరూ విద్యకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పేద కుటుంబాల ఆహార భద్రతను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 1.05 కోట్ల కొత్త లామినేటెడ్ పీడీఎస్ రేషన్ కార్డులను 15 నుండి పంపిణీ చేస్తుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారిక మెమో జారీ చేస్తూ సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలియజేశారు.

0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఆయనకు నివాళులర్పించారు. తెలంగాణలో మసాలా దినుసుల్లో రసాయనాలు, కృత్రిమ రంగులు కలుపుతుండటంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి చేరుకున్న నైనీ గని బొగ్గు చారిత్రాత్మక మైలురాయిగా భట్టి విక్రమార్క అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి.

0: వినండి ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం అమ్మపాలు అమృతధార. ఇందులో పాల్గొన్నవారు శ్రీమతి గండికోట లక్ష్మీ మంజూష, శ్రీమతి తూమాటి అనురాధ, శ్రీమతి కృష్ణసాయి, శ్రీమతి పద్మిని, శ్రీమతి హారిక. వినండి ప్రత్యేక కార్యక్రమం అమ్మపాలు అమృతధార.
1: కంగ్రాట్స్ అండి, మీకు పాప పుట్టింది.
2: అవునా డాక్టర్ గారు? బాబు పుడితే బాగుండు అనుకున్నానండి.
1: అవునండి, పండంటి పాప. ఎవరైతే ఏంటండి, చక్కగా ఆరోగ్యంగా పుట్టింది. పదండి, మీ అమ్మాయిని బిడ్డకి పాలు పట్టమనండి. గంటలోపే తల్లి పాలివ్వాలి. ముందా పని చూడండి.
2: అలాగే డాక్టర్ గారు. ఏ కదా, బిడ్డ పుట్టింది, గంటలోపే పాలిమ్మంటున్నారు. అవేమో పచ్చగా చిక్కగా ఉంటాయి కదా, పర్వాలేదా ఇస్తే? ఏంటో ఇలా చెప్తున్నారు, ఇదివరకటి రోజుల్లో ఇలా ఇచ్చేవాళ్ళం కాదే. మంచి నీళ్లు లేదా గ్లూకోజ్ వాటర్ ఇచ్చేవాళ్ళం. ఏం చేయాలబ్బా?
3: ఏంటమ్మా ఇంకా ఇక్కడే ఉన్నారు? డాక్టర్ గారు మీ అమ్మాయి దగ్గరికి వెళ్ళి పాపకి పాలు పట్టించమన్నారు కదా, పదండి.
2: అదేనమ్మా, నాకు సందేహంగా ఉంది, అందుకే ఆగాను. ఆ పాలేమో చిక్కగా పచ్చగా ఉంటాయి కదా, అవి ఇప్పుడే పసికందుకి పట్టవచ్చా అని ఆగుతున్నానమ్మా. మరేం లేదు.
3: భలేవారే, అదేంటి అలా అంటారు? మొట్టమొదట వచ్చేది ముర్రుపాలు లేక కొలోస్ట్రామ్ అంటారు. అవి పచ్చగా, మీరన్నట్టు చిక్కగానే ఉంటాయి. వాటిలో చాలా మంచి పోషక విలువలుంటాయి. బిడ్డకు అవసరమైన పదార్థాలు, రోగ నిరోధక శక్తినిచ్చే యాంటీబాడీస్తో ముర్రుపాలలో నిండి ఉంటాయి. అవి పడితేనే పిల్లలకి ఆరోగ్యం, అలాగే రక్షణ కవచం కూడా.
2: అవునా? సరే అమ్మా, మీరు చెప్పినట్టే పట్టిస్తాను. అదిగో డాక్టర్ గారు వచ్చారు మాటల్లోనే. రండి డాక్టర్ గారు, నమస్తే.
1: ఇప్పుడు తల్లి పాప కొంచెం తేరుకున్నారు. రేపు మీరింటికి తీసుకెళ్లొచ్చు. పాప ఆరోగ్యం గురించి ఏమన్నా సందేహాలుంటే దగ్గరున్న ఆశా వర్కర్ని గాని డాక్టర్ని గాని సంప్రదించండి.
2: అమలు, ఇదిగో నేను ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి కూరలు పండ్లు తీసుకొస్తాను, సరేనా? పాప పడుకుంది కదా, త్వరగా వచ్చేస్తాలే, కంగారు పడుకు.
4: లక్ష్మి, మొన్న అంగన్వాడీ మీటింగ్లో మాట్లాడుకున్నాం కదా, మన గ్రామంలో ఇటీవల ప్రసవించిన మహిళలు, కొత్తగా తల్లి అయిన వారికి తల్లిపాల ప్రాముఖ్యత గురించి.

0: గురించి, అలాగే ఎలా పట్టాలి, ఎన్నిసార్లు, ఇలా వారికి చాలా సందేహాలున్నాయి. అవన్నీ వివరించి చెప్పాలనుకున్నాం కదా. ఎంతవరకు వచ్చింది?
1: నమస్తే సర్పంచ్ మేడం, మన దగ్గర ఉన్న లిస్టు ప్రకారం ఒక్కొక్కరికి వివరించి చెప్పుకుంటూ వస్తున్నా.
2: అరే లక్ష్మి, బావున్నావా లక్ష్మి?
1: నేను బావున్నానమ్మా. మీ అమ్మాయి పాప ఎలా ఉన్నారు? నేనే మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. గ్రామ సర్పంచ్ మేడం చెప్పారు, కొత్తగా తల్లులైన వారందరికీ తల్లిపాల విశిష్టతని చెప్పి మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలి అన్న విషయం అందరికీ చెప్పమన్నారమ్మా.
2: అబ్బా భలే ఎదురయ్యావు లక్ష్మి, మాకెన్నో సందేహాలున్నాయి. పాపకి పాలు ఎన్నిసార్లు ఇవ్వాలి, అసలు పాలు సరిపోతాయా లేదా, ఇలా ఎన్నో సందేహాలు మా అమ్మాయికి. కొంచెం మా ఇంటికి వస్తావా, వివరంగా చెప్దుగాని.
1: అలాగేనండి, మీరు బయలుదేరండి, నేను వస్తాను.
2: వస్తున్నా. ఓ లక్ష్మి, నువ్వా? రామ్మా రా.
1: అమ్మా, మీ అమ్మాయిని పిలవండి, తనకున్న సందేహాలేంటో చెప్పమనండి, మాట్లాడుకుందాం.
2: అలాగే లక్ష్మి. అమలు, ఒకసారి ఇలా రా, లక్ష్మి వచ్చింది, నీ సందేహాలేంటో అడుగుదు గాని.
1: తల్లి.
3: లక్ష్మి, అసలు పాపకి రోజుకు ఎన్నిసార్లు పాలు పట్టాలి చెప్తావా?
1: ఇన్నిసార్లు పట్టాలి అని లెక్క ఏమి ఉండదమ్మా. బిడ్డ ఏడ్చినప్పుడల్లా తరచూ పాలు పట్టాల్సి వస్తుంది.
3: అవునా?
1: మొదట్లో ఇలాగే ఉంటుంది. నెమ్మదిగా ఒక క్రమ పద్ధతిలో బిడ్డ పడుకోవడం, పాలు తాగడం, ఇవన్నీ అలవాటవుతాయి పాపకి, నీకు కూడా.
3: సరే, మరి పాప తరచుగా ఏడుస్తూ ఉంటోంది, నాకైతే అంత అయోమయంగా ఉంది అనిపిస్తుంది. అది ఆకలేసి ఏడుస్తుందో, పాలు సరిపోవట్లేదో, ఒంట్లో నలతగా ఉందో అర్థం కావట్లేదు లక్ష్మి.
1: అవునా? నువ్వు అస్సలు కంగారు పడకు. బాలానాం రోదనం బలం అని అన్నారు మన పెద్దలు. అంటే ఏడిస్తే పాలు జీర్ణమవుతాయి, పిల్లలు ఎదుగుతారు అని. కానీ అది శృతి మించితే ఎప్పుడైనా కష్టమే. కానీ ప్రసవానంతరం మొట్టమొదటి రోజుల్లో ఇలాగే చాలా సందేహాలుంటాయి. పాప ఏడ్చినప్పుడు పాలు పట్టు, తర్వాత నిద్రపుచ్చి చూడు, ఇంకా ఏడుస్తోందే అనుకో, దగ్గరలో డాక్టర్కి చూపించడం ఎప్పటికైనా మంచిదే కదా.
3: అలాగే లక్ష్మి, ఉదయం పూట ఎండగా ఉంటోంది కదా, పాపకి మంచినీళ్లు కానీ గ్లూకోజ్ కానీ పట్టొచ్చా? మరి మధ్యాహ్నం?
1: లేదమ్మా, అస్సలు పట్టకూడదు. మంచినీళ్లు కానీ గ్లూకోజ్ కానీ తేనె పట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటాం, అవి అస్సలు చేయకూడదు. పాపకి 6 నెలలు వచ్చే వరకు తల్లిపాలు మాత్రమే పట్టాలి అని డాక్టర్లు చెప్తున్నారు కదా.
3: అవును,
1: అవే బిడ్డ ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టమైనవి.
3: ఓహో, అలాగే. అయితే 6 నెలలు పాలు పట్టాలంటే నేను ఎటువంటి ఆహారం తింటే మంచిదో చెప్తావా లక్ష్మి?
1: మంచి సందేహం అడిగావు ఇప్పుడు. తల్లి ఆరోగ్యంగా బలంగా ఉంటేనే కదా పిల్లల ఆకలి తీర్చగలదు, పాలు పట్టగలదు. అందుకని నువ్వు పప్పు దినుసులు, ధాన్యాలు, పండ్లు, తాజా కూరలు, ఆకుకూరలు, పాలు, గుడ్లు, ఇలా మంచి పౌష్టికాహారం తీసుకుని బిడ్డకు తరచూ పాలిచ్చావంటే సరిపడా పాలుంటాయమ్మా.
3: సరే లక్ష్మి, మొన్న పక్కింట్లో జయకి జలుబు, దగ్గు, జ్వరం వచ్చాయి. డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకుంది. అప్పుడు జయ బాబుకి పాలు పట్టలేదు అనింది. మరి ఒంట్లో బాలేకపోయినా మందులు వేసుకున్నా తల్లి ఫీడింగ్ చేయకూడదా?
1: అలా లేదమ్మా, తల్లికి కొంచెం నలతగా ఉన్నా, బిడ్డకి మామూలుగా జలుబు దగ్గు ఇలాంటివి ఉన్నా తల్లి పాలు పట్టచ్చు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు అంటే దీర్ఘకాలికంగా అనారోగ్యం ఉండి ఏవైనా ప్రత్యేకమైన మందులు వాడుతుంటే తప్పకుండా వైద్యుని సంప్రదించి డాక్టర్ ఎలా చెప్తే అలా చేయడమే మంచిది.
3: సరే లక్ష్మి, థ్యాంక్ యూ.
2: లక్ష్మి, ఎండను పడి పిలవగానే వచ్చావు, ఇదిగో ఈ మధ్య తాగు. అవును, మొన్న హాస్పిటల్లో డాక్టర్ గారు ప్రసవం అయిన గంటలోపే ఆ పచ్చగా ఉన్న పాలు పట్టమన్నారు. ఏంటి లక్ష్మి, పట్టొచ్చా?
1: అవి ముర్రుపాలు అంటారమ్మా, పచ్చగా చిక్కగా ఉండి పసిపిల్లలకి రోగ నిరోధక శక్తినిచ్చే అమూల్యమైన పదార్థం అది. అందుకే దాన్ని పిల్లలకి మొట్టమొదటి టీకా అంటూ ఉంటారు.
2: ఓ అలానా, చాలా థ్యాంక్స్ లక్ష్మి, నాకు అమ్మాయికి ఉన్న సందేహాలన్నీ బాగా నివృత్తి

0: పంపించావు.
1: తల్లి: ఏమీ పర్వాలేదమ్మా, నా ప్రథమ కర్తవ్యం ఇది. మరి నేను బయలుదేరతాను, పక్క వీధిలో ఇంకొక తల్లికి ఈ విషయాలన్నీ చెప్పాలి, ఉంటాను.
0: లక్ష్మి, చాలా బాగా చెప్పావమ్మా.

0: లతా, అమ్మ లతా, ఏంటి దిగులుగా ఉన్నావు? ఒంట్లో బానే ఉందా?
1: బానే ఉందత్తయ్యా, మెటర్నిటీ లీవ్ అయిపోవచ్చింది కదా, ఆఫీస్ నుండి ఫోన్ కూడా వచ్చింది. బాబుని వదిలి ఎలా వెళ్లగలను? అదీకాక పాలు పట్టడం ఎలా, ఇవన్నీ ఆలోచిస్తున్నా అంతే.
0: నెక్స్ట్ డైలాగ్. దానికంత ఆలోచన ఎందుకమ్మా? మన నీరజ ఉంది కదా, మొన్న కనిపించింది ఆఫీస్ నుండి వస్తూ, చూసి మాట్లాడాను. పాపకి పాలు ఎలా పడుతున్నావు, నువ్వేమో ఆఫీసుకు వెళ్తున్నావు కదా అని అడిగా. అప్పుడు నీరజ చెప్పింది, ఇప్పుడు ఆఫీసుల్లో పిల్లలకు పాలు పట్టడానికి ప్రత్యేకంగా ఫీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేశారట, ఏ ఇబ్బంది ఉండదని. అలాగే ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న తల్లులు తల్లి పాలను ఫుడ్ గ్రేట్ గాజు లేదా గట్టి మూత ఉన్న శుభ్రమైన పాత్రలో సాధారణ ఉష్ణోగ్రత దగ్గర 4 గంటలు, ఫ్రిడ్జ్ లో 4 రోజుల పాటు, ఫ్రీజర్ లో అయితే ఇంకా ఎక్కువ కాలం కూడా సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చట. వివరాలన్నీ చెప్పింది.
1: ఓ అవునా, చాలా బాగుంది అత్తయ్య. మరి ఫ్రిడ్జ్ లో పెట్టిన తల్లిపాలు బాబుకు పడితే ఏమి కాదు కదా?
0: నాకు అదే సందేహం వస్తే నీరజ్ చెప్పింది, లాక్టేషన్ కన్సల్టెంట్ ఉంటారట, వారిని సంప్రదిస్తే మన సందేహాలన్నీ క్లారిఫై చేస్తారని.
1: అలాగా, లాక్టేషన్ కన్సల్టెంట్స్ ఏం చెప్పారట అత్తయ్య?
0: ఉద్యోగ బాధ్యతల వల్ల తల్లిపాలను ఫ్రిడ్జ్ లో భద్రపరిచి పట్టాల్సి వచ్చినప్పుడు 3 నుండి 4 గంటల ముందు బయటపెట్టి, సాధారణ ఉష్ణోగ్రత వచ్చాక స్టవ్ మీద డైరెక్ట్ గా వేడి చేయకూడదట. నీటిలో ఆ పాల పాత్ర పెట్టి గోరువెచ్చగా చేసి పట్టాలని చెప్పారట.
1: అబ్బా, ఇదంతా చేసే బదులు డబ్బా పాలు పట్టేస్తే సులభంగా ఉంటుంది కదా అత్తయ్య.
0: అమ్మో, అస్సలు వద్దులత, డాక్టర్ గారు చెప్పారు కదా 6 నెలల పాటు కేవలం తల్లి పాలు పట్టమని, ఆ తర్వాత కూడా అనుబంధ ఆహారం కొంచెంగా అలవాటు చేసి 1 ఏడాది పాటు పాలు పడితే బిడ్డకే కాదు నీ ఆరోగ్యానికి కూడా మంచిదని డాక్టర్ అమ్మ చెప్పారు కదా.
1: అవునత్తయ్య, మీరు సరిగ్గా చెప్పారు. ఫీడింగ్ చేయడం బాబుకి ఎంత ముఖ్యమో నాకు కూడా ఆరోగ్యానికి అంతే ముఖ్యమైంది. తప్పకుండా 7 ఏడాది పాటు బాబుకి పాలు పడతాను. ఆఫీస్కు వెళ్లినా బాబుకి ఏ ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాటు చేసి వెళ్తానత్తయ్య.
2: వదినా, ఏంటి ఇద్దరు ముచ్చట్లు పెట్టారు, బాబు పడుకున్నాడా?
1: ఆ, పాలు తాగి పడుకున్నాడు. వచ్చే నెల నుండి ఆఫీస్కి వెళ్ళాలి కదా, దాని గురించే నేను అత్తయ్య మాట్లాడుకుంటున్నాం.
2: వదినా, నువ్వేమి కంగారు పడకు. అన్నయ్యని రోజు రాత్రి 9కి 9:30కి ఆఫీసు నుండి రాకుండా 2 గంటల ముందే ఇంటికి రమ్మని చెబుదాం. నీకు కూడా కొంచెం సపోర్టుగా ఉండి ధైర్యంగా ఉంటుంది కదా.
0: నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా, డెలివరీ తర్వాత శారీరక శ్రమ మానసిక ఒత్తిడికి చాలా బలహీనంగా అయింది మీ వదిన. మంచి పోషకాహారం, విశ్రాంతి, సమయానికి నిద్ర, ఈ 3 ఇప్పుడు లతకి చాలా అవసరం. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇల్లు ఆనందంగా ఉండేది, ఏమంటారు?
2: సరిగ్గా చెప్పావమ్మా, వదిన ఆరోగ్యంగా ఆనందంగా ఉండేలా చూడడం మనందరి బాధ్యత. అప్పుడే కదా బుజ్జాయి బొజ్జ నిండి బోసినవ్వులతో ఇల్లంతా కలకలలాడేది.

మీరింతవరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అమ్మపాలు అమృతధార ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీమతి గండికోట లక్ష్మీ మంజూష, శ్రీమతి తూమాటి అనురాధ, శ్రీమతి కృష్ణసాయి, శ్రీమతి పద్మిని, శ్రీమతి హారిక. ఇప్పుడు వినండి నాని చిత్రం నుండి ఉన్నికృష్ణన్ సాధన సర్గమాలపించిన చంద్రబోస్ గీతం, రెహమాన్ సంగీతం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెడ్స్.

కార్యక్రమంలో మొదటి ఉత్తరం. ఇల్లందు కరెంట్ ఆఫీస్ ఏరియా నుండి మోకాళ్ళ సర్వయ్య, లక్ష్మీనరసమ్మ, శ్రీనివాసరావు, ప్రసాద్, అనిత, సుమ, శేఖర్, కన్నపాసి, చిన్నపాసి, శంకర్, అక్రు ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్నారు పాట సుమంగళి. ఈ చిత్రం నుండి ఎస్పి బాసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట

రంగారెడ్డి జిల్లా హతినూర మండలం చిత్తుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, ప్రవళిక, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, రాజ్కోటి ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం శివరంజని చిత్రం నుంచి ఈ పాట.

శివరంజని. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటకు వేటూరి సాహిత్యం అందించగా రమేష్ నాయుడు సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటను మాకోసం వినిపించండి అంటూ కోరుతున్నారు శ్రోతలు.

ముద్ద మందారం. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్నారు శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా ఇదే పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోత.

హలో, ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుంచి ఎన్ అప్పారావు, అమ్మ వెంకట నరసమ్మ వీరందరి కోసం ముద్దమందారం ఈ చిత్రం నుంచి ఈ పాట.

0: అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రచారం పొందండి. మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
1: మీ సంస్థకు గుర్తింపు, మీ వ్యాపారం

0: సామాజిక అభివృద్ధి ఇవన్నీ ఒకే వేదికపై ఆకాశవాణిలో ప్రకటనల ద్వారా మీ సందేశాన్ని విశ్వసనీయంగా ప్రజలకు చేరవేయండి.
1: ఫోన్ నంబర్
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701158.
2: కిన్నెరలారి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో మరొక ఉత్తరం. రామవరం పంజాబ్గడ్డ ఏరియా నుండి గొర్రె బాబురావు, పద్మ, లక్ష్మి, వెంకటేశ్వరరావు, శర్వాణి, జయంత్, శేఖర్, స్వర్ణ, దత్తాత్రేయ, కొప్పుల రాజేష్, కల్పన, విజయలక్ష్మి, వైష్ణవి, రామలక్ష్మి, గంగాధర్, ఆదర్శ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు ప్రాణ స్నేహితులు. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట

కార్యక్రమంలో మరొక ఉత్తరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాలరేస్ కలాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ చక్రవర్తి, మారపల్లి కుమారస్వామి, సరోజ, దూడం ఉమాశంకర్, రజిత, సాత్విక, జాడి పెంటయ్య, సూరజ్ వాలి, జుగల్ కిషోర్ ఖండేల్వాల్, మురళీధర్, కవిత, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు రుద్రవీణ ఈ చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఈ పాటకి సాహిత్యం అందించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా.

వరంగల్ జిల్లా సరస్వతీనగర్ కాలనీ నుండి బేతి శ్రీధర్, రజిత, సిరివల్లి, సాయి కార్తీక్, సిద్ధార్థ్, విజయలక్ష్మి, రవికుమార్, రమ్యశ్రీ, నాగనిహారిక, శివమణేష్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు ప్రేమ. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో మరొక ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం ఏరియా నుండి మురళి, నాగమణి, రవికుమార్, మౌనిక, అన్విక, రాజేశ్వరి, సౌమ్య, సాయి అక్షిత్, సాయి ఈశ్వర్, తనిష్క, రియాన్ష్, అద్వైత్, విహాన ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు ఇష్క్ ఈ చిత్రం నుండి అద్నాన్ సామి నిత్యామినన్ పాడిన పాట.

తొలి ప్రేమ ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాటను మాకోసం వినిపించండి అంటూ కోరుతున్నారు శ్రోతలు. జూలూరు పరమండలం పాపకొల్లు గ్రామం నుండి రామిశెట్టి వీరయ్య, కళావతి, వంశీ, నరేందర్, నవ్య, రుద్విక, అవంతిక, వెంకట రాజేష్, రామారావు, రాధిక, ప్రియాంక, నవీన్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరిక మేరకు తొలి ప్రేమ చిత్రం నుంచి ఈ పాట

కిన్నెల లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో మరొక ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఊక వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, రేఖ, దేవరాజ్, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి, రామకృష్ణ, వాణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు గంగోత్రి. ఈ చిత్రం నుండి ఎస్పి చరణ్, సుచిత్ర పడిన పాట

దూకుడు ఈ చిత్రం నుండి రాహుల్ నంబియార్ పాడిన పాటను మాకోసం వినిపించండి అంటూ కోరుతున్నారు శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాలనీస్ 14వ నెంబర్ బస్తీ నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజనందిని, రమేష్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విష్ణులో, భారతి, భరత్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు దూకుడు ఈ చిత్రం నుంచి ఈ పాట

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: నాగోటు శృతిలోనా
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: నా గుండె లయలోనా పాడవే పాడవే కోయిలా
2: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
2: మరొక నెంబర్ 2950039.
1: ఒక మాట పది మాటలే అది పాట కావాలని.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35కు,
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30కు పునఃప్రసారం.
1: పాడుతూ పరవశించు జన్మ జన్మ.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో మరొక ఉత్తరం లక్ష్మీదేవి పల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, రామూర్తి, స్వరూప, పవన్, సుధాకర్, లలిత, నిషిత, కీర్తి, మైత్రేయి, నరేష్, హర్షిత, జ్యోతిక, అల్లు అర్జున్, లింగయ్య, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు మన్మధుడు ఈ చిత్రం నుండి వేణు సుమంగళి పడిన పాట.

కార్యక్రమంలో చివరిగా గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నుండి నెమలికొండ రామకృష్ణాచారి, ఈశ్వరమ్మ, సాంబాచారి, కళ్యాణి, రవికిరణ్, రూప, ఉమామహేశ్వరి, లక్ష్మి, నాగాచారి, శేషారత్నం, నరసింహాచారి, అనసూయ ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈ చిత్రం నుండి హరిహరన్ కౌసల్య పాడిన పాట

మీరింతవరకు కిన్నెర లహరి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ వారి రేసు గుర్రం ఈ చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి గాయని గాయకులు సిద్ధార్థ్, శృతి హాసన్, సింహ, దివ్య, ఎస్ఎస్ తమన్, ఉషా ఉతుప్, ఎంఎం మానసి, ఎంఎం మోనిషా, శ్రేయా ఘోషల్, రాహుల్ నంబ్యార్, నవీన్. ఈ చిత్రానికి సాహిత్యం అందించారు వరికుప్పల యాదగిరి, సంగీతం ఎస్ఎస్ తమన్. వినండి ఏకచిత్రగానం శీర్షికన శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ వారి రేసు గుర్రం ఈ చిత్రంలోని పాటలు.

0: మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ వారి రేసుగుర్రం ఈ చిత్రంలోని పాటలు విన్నారు. ఏకచిత్రగానం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నాకు నచ్చిన పాట. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న.
2: నా పేరు కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి. నాకు నచ్చిన పాట కోడెనాగు సినిమాలో సంగమం.

నా పేరు ఎం కృష్ణ. రామవరం 14 నెంబర్ ఏరియా నుండి నాకు నచ్చిన పాట మన్మధుడు చిత్రం నుండి. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది.

నా పేరు మొహమ్మద్ షాకిర్, ఇల్లందు ఆర్ఎన్ఆర్ కాలనీ నుండి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు చిత్రం నుండి, వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ స్వరాల జల్లే కురిసే.

0: నాకు నచ్చిన పాట. నా పేరు కాగితపు వెంకటేశ్వరరావు, లక్ష్మీదేవిపల్లి మండలం, ప్రశాంతి నగర్. కన్య వయసు చిత్రం.
1: ఏ దివిలో విరిసిన పా

0: నేను కొత్తగూడెం బూర్దిగడ్డ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు రాధా పాసి. నాకు నచ్చిన పాట మగధీరుడు సినిమా నుంచి, ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం.
1: కొత్తగూడెం బర్మా క్యాంప్ నుంచి ఎస్కే నూర్జహాన్. నాకు నచ్చిన పాట మగధీరుడు చిత్రం నుండి, ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం.

నేను ఎనుగంటి నాగేశ్వరరావు నెహ్రూ బస్తీ. నాకు నచ్చిన పాట సుమంగళి సినిమాలో రచన ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్ గారు సమకూర్చిన ఈ పాట ఘంటసాల సుశీలమ్మ గారు పాడిన పాట. కనులు కనులతో కనబడితే ఆ తగవుకు ఫలమేమి,

సీతంపేట నుంచి మురిపిడి స్వరూప్ అని మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట పోస్ట్ మ్యాన్ సినిమా నుంచి, లాహిరి లాహిరి లాహిరి నన్ను చేరుకుంది చెలి మాధురి.

నా పేరు మారేబైన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి మండలం. నాకు నచ్చిన పాట మట్టిలో మాణిక్యం. ఈ సినిమాలో సుశీల గారు పాడిన ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. మళ్ళీ

నా పేరు శ్రీరామ హనుమాన్లు. మాది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట అంకుశం నుంచి పాట. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం, ఇది మమతల మేడ.

మీరింతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు.

వాట్సప్ నంబర్ 8367576757, వాట్సప్ నంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట. శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి డాడీ చిత్రం నుండి ఉదిత్ నారాయణ చిత్ర పాడిన పాట.

మీరు వింటున్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసారాన్ని 100.1 మెగాహెడ్స్ పై. సమయం సరిగ్గా స్టూడియో క్లాక్లో 5:05 దాటి 55 సెకండ్లు. మనపసిందైన చిత్రగీతాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు. నేను మీ ఆర్జే విఆర్కే. కార్యక్రమంలో తర్వాత షిరిడీ సాయి చిత్రానికి అక్కినేని నాగార్జున బృందం పాడిన పాట వినండి.

0: ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: ప్రకటన విన్నారు. చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత వినండి షాడో ఈ చిత్రం నుంచి ఈ పాట.

మీరు వింటున్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసారాన్ని 100.1 మెగాహెడ్స్ పై. మనపసందైన చిత్రగీతాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు చిత్రగీతాల కార్యక్రమం ద్వారా. కార్యక్రమం తర్వాత వినండి శక్తి. ఈ చిత్రానికి హేమచంద్ర సైంధవి పాడిన రామజోగేశాస్త్రి గీతం వినండి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీత సారథ్యంలో కళ్యాణి పాడిన ఈ పాట వినండి. గీత రచన అనంత శ్రీరామ్, వినండి.

0: ప్రతి వ్యాపార విజయానికి ప్రచారమే బలం. ఆ ప్రచారం విశ్వసనీయమైన వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
1: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం, విద్యా సంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
0: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
1: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈరోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
0: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.
2: కార్యక్రమం తర్వాత

0: శంకర్దాద ఎంబీబీఎస్ ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి కేకే పాడిన దేవిశ్రీ ప్రసాద్ గీతమిది. సంగీతం దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చారు. వినండి.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: తెలివింది?
1: తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత వినండి కేజే యేసుదాస్ చిత్ర పాడిన పాట, చిత్రం అల్లుడు గారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసారాన్ని 100.1 మెగాహెడ్స్ పై. మన్పసిందిన చిత్రగీతాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు. నేను మీ ఆర్జే వనమరామకృష్ణ. కార్యక్రమంలో తర్వాత వినండి రౌడీ అల్లుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన పాట, సంగీతం బప్పిలహరి సమకూర్చారు, గీత రచన వేటూరి సుందరరామూర్తి. వినండి.

0: మీ బ్రాండ్ను ప్రజల హృదయాల్లోకి నిలిపే శక్తి ఆకాశవాణికి సొంతం. సంవత్సరాలుగా విశ్వసనీయ సమాచారానికి, వినోదానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణి ఇప్పుడు మీ వ్యాపార విజయానికి కూడా తోడుగా నిలుస్తోంది.
1: కొత్త ఉత్పత్తి ప్రారంభమా?
0: ప్రత్యేక ఆఫర్లా?
1: విద్యా సంస్థ అడ్మిషన్లా?
0: ఆసుపత్రి సేవలా?
1: ఏ ప్రచారానికైనా ఆకాశవాణి ద్వారా ప్రభావవంతంగా ప్రజలకు చేరుతోంది.
0: మీ అవసరానికి అనుగుణంగా ప్రకటన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
1: మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
0: ఆకాశవాణి, మీ విజయానికి విశ్వసనీయ స్వరం. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.
2: చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత వినండి క్రిమినల్. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న ఈ పాట శుభలగ్నం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడింది. వినండి.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఈ ప్రసారంలో రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే కిన్నెరలహరి, శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో మరికొన్ని శ్రోతలు కోరిన చిత్రగీతాలను మీరు ఆస్వాదించవచ్చు మీ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz పై. సమయం సరిగ్గా 6 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో జాతీయ స్థాయి వార్తలు వింటారు. అనంతరం 6:05 ఆంగ్లంలో జాతీయ స్థాయి వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీజ్ అవుతాయి. తదనంతరం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీజ్ అవుతాయి. 6:20 సంస్కృతంలో జాతీయ స్థాయి వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీజ్ అవుతాయి. ముందుగా హిందీలో జాతీయ స్థాయి వార్తలు మరికొద్ది క్షణాల్లో వింటారు. అందాక ఈ విరామ సంగీతం వినండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుండి 1,05,00,000 కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. తెలంగాణలో గత 20 నెలల్లో 150 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటు ద్వారా 150,000 మందికి ఉపాధి లభించిందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు దేశానికే ఆదర్శంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాష్టంలో రాగల 7 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుండి 1,05,00,000 కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట స్థాయి కార్యక్రమం ప్రారంభం కానుండగా అదే రోజు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్డుల పంపిణీ చేపట్టనున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి తెలిపారు. కార్డుల ముద్రణ, రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు.

తెలంగాణలో గత 20 నెలల్లో 150 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటు ద్వారా 150,000 మందికి ఉపాధి లభించిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్టిక్ట్లో జేఎల్ఎల్ సంస్థ ఏర్పాటు చేసిన జీసీసీని మంత్రి ఈరోజు ప్రారంభించారు. తెలంగాణలో జీసీసీల విస్తరణకు అత్యుత్తమ మౌలిక వసతులు, నైపుణ్యమున్న మానవ వనరులు, పరిశ్రమలకు అనుకూల విధానాలు దోహదపడుతున్నాయని చెప్పారు. ఏఐ, డీప్టెక్, అధునాతన సాంకేతిక రంగాలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. జేఎల్ఎల్ జీసీసీ ద్వారా వచ్చే 2 ఏళ్లలో సుమారు 1600 మందికి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు దేశానికే ఆదర్శంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈరోజు సిద్దిపేట జిల్లా తంగళపల్లిలో నిర్మాణంలో ఉన్న స్కూల్ భవన నిర్మాణం పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డుదారులకు నాణ్యమైన సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈరోజు ఖమ్మం జిల్లా ఈశ్వర మాదారంలోని చౌక ధరల దుకాణంలో రేషన్ కార్డుదారులకు 3 నెలల ఉచిత సన్నబియ్యాన్ని మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన సన్నబియ్యాన్ని ప్రజలకు ఉచితంగా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. అనంతరం మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. దేశంలో గిరిజన, వైద్య, వెల్నెస్, ఎంఐసిఈ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. స్వదేశ్ దర్శన్ 2.0లో భాగంగా గిరిజన ప్రాంతాల్లో హోంస్టేలను అభివృద్ది చేస్తున్నట్టు తెలిపారు. ఎఫ్ఐఆర్లకు ఘనత తనదేనని చెప్పుకుంటూ కేసులు నమోదు చేసిన పోలీస్ అధికారినే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించిందని బీజేపీ తెలంగాణ అధ్యకులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. ప్రధానమంత్రిపై అభ్యంతరకర సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి బీజేపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారని తెలిపారు. ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకంతో కలిసి ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా శాసనసభా భవనం మెంబర్స్ లాంజ్ లో ఆయన చిత్రపటానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ అని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఆశగా శ్వాసగా యావత్ జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి జయశంకర్ అని స్పీకర్ ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లోని సెర్ఫ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సీతక్క జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజాకవి గద్దర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. గద్దర్ ఆటాపాట తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. తన పాటల ద్వారా ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని నింపారని కొనియాడారు. తెలంగాణ ఏర్పాటే తన జీవిత లక్ష్యంగా కృషి చేసిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఉపాధి హామీ, ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి సీతక్క తెలిపారు. పేస్కేల్ అంశం పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లో జేఏసీ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి పేస్కేల్, క్యాడర్ స్ట్రెంగ్త్, బదిలీలు, ఇతర సర్వీస్ అంశాలపై చర్చించారు. గ్రామీణ పారిశుద్ధ్య సేవల బలోపేతానికి స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా నిధుల అంచనాపై అధ్యయనం నిర్వహించేందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ బృందం, యునిసెఫ్ ప్రతినిధులు ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా యునిసెఫ్ స్టేట్ వాష్ కన్సల్టెంట్ ఎన్ శ్రీహరి

0: మాట్లాడుతూ,
1: సెగ్రిగేషన్ షెడ్ ఇవన్నీ నెలకొల్పడానికి గవర్నమెంట్ నుంచి మనకు ఫండ్ వస్తుంది. 70% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే, 30% మన గ్రామ పంచాయతీ వాళ్ళు అలా చేసుకోవడం జరుగుతుంది. దీనిలో ఉన్న సాధక బాధకాలు ఏమిటి అని వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ సూచనలు సలహాలు కూడా మేము తీసుకోవడం జరిగింది.
0: ప్రతి సంవత్సరం తల్లిపాల వారోత్సవాల ద్వారా తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తున్నామని మహబూబాబాద్ జిల్లా సంక్షేమ అధికారి శిరీష తెలిపారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె,
2: తల్లిపాల ప్రాముఖ్యత ఏంటి, దాన్ని మిస్ చేయడం వల్ల బిడ్డ ఎంత లాస్ అవుతాడు అనేది కూడా మేము చాలా క్లియర్ గా అవగాహన కార్యక్రమాలని కంటిన్యూ చేస్తున్నామండి. రేపటి వరకు కూడా ఇలాగే అంగన్వాడీ సెంటర్ లెవెల్, సెక్టార్ లెవెల్, మండల్ లెవెల్లో, అలాగే డిస్టిక్ లెవెల్లో కూడా మేము కార్యక్రమాలను కంటిన్యూ చేస్తాము.
0: రాష్ట్రంలో రాగల 7 రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు అక్కడక్కడా వీచే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు ఈరోజు అన్ని జిల్లాల్లో నిర్వహించారు. మహబూబాబాద్ లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ గరిమ అగర్వాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ నివాళులర్పించారు. వరంగల్ జిల్లాలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, హనుమకొండ జిల్లాలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రవి, మెదక్ జిల్లాలో కలెక్టర్ ప్రతిమా సింగ్, నిజామాబాద్ లో కలెక్టర్ భవేష్ మిశ్రా, మంచిర్యాల జిల్లాలో కలెక్టర్ కుమార్ దీపక్, సూర్యాపేట జిల్లాలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ నివాళులర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అనంతారం గ్రామ పంచాయతీలో చేపడుతున్న సమగ్ర అభివృద్ది కార్యక్రమాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం దానకిషోర్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి ఈరోజు సమీక్షించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుండి 1.5 కోట్ల కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. తెలంగాణలో గత 20 నెలల్లో 150 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటు ద్వారా 150,000 మందికి ఉపాధి లభించిందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: मुख्यसङ्घटकपदे मनोनीतः। कांग्रेस संसदीय अध्यक्षया सोनिया गांधी इत्यनया अस्य प्रख्यापनं कृतम्। जम्मू कश्मीर राज्ये सुरक्षा कारणात् एकदिवसं यावत् स्थगिता वार्षिकी श्री अमरनाथ यात्रा अद्य पुनः प्रारब्धा। जुलाई मासस्य तृतीय दिनांकात् आरब्धायाम् अस्यां पवित्र यात्रायां प्रतिदिनं सहस्रशः भक्ताः बहुस्तरीय सुरक्षाव्यूहे अमरनाथ गुहां प्रति गच्छन्ति। अस्याः यात्रायाः प्रारम्भात् अद्यावधि 70,000+ श्रद्धालुभिः पवित्र गुहाधाम निदर्शनं विहितम्। सर्वकारेण तीर्थयात्रिणां सौविध्याय सुरक्षायै च उत्तमाः प्रबन्धाः विहिताः। संचार सूचना प्रौद्योगिकी विषयक संसदीय स्थायी समित्याः अध्यक्षः भारतीय जनता पार्टीति दलस्य वरिष्ठ सांसद निशिकांत दुबे इत्यसौ मेटा संस्थायाः मुख्य कार्यकारी अधिकारिणः मार्क जुकरबर्ग इत्यस्य क्षमा याचना भारतस्य संविधानस्य संसदः च महत्तरः विजयः इत्यभिहितवान्। संसद परिसरे वार्ताहरैः सह सम्भाषमाणः सः अब्रवीत् यत् एतेन स्पष्टीभवति यत् यः कोऽपि भारते व्यापारं कर्तुमिच्छति तेन भारतस्य नियमानां पूर्णतया पालनं करणीयमेव। केरलराज्ये अद्य अतिवृष्टेः सम्भावनामवलोक्य त्रिषु जनपदेषु रक्तसञ्चेतना घोषिता। राज्यस्य इडुक्की कोट्टायं तथा पथनमथिता इति त्रिषु जनपदेषु अतिवृष्टेः सम्भावना वर्तते। पूर्वमेतेषु जनपदेषु नारङ्गवर्णीया सञ्चेतना आसीत् या अद्य परिवर्तिता। अनेन सहैव अन्येषु पञ्चसु जनपदेषु अतीववृष्टेः पूर्वाकलनम् अनुसृत्य नारङ्गसङ्केतः यथावत् प्रवर्तते। अवशिष्टेषु 6 जनपदेषु च अतिवृष्टेः आशङ्कामधिकृत्य पीतसङ्केतः परिवर्तितः। भारत ऋतु विज्ञान विभागेन अद्य उत्तराखण्ड झारखण्ड पश्चिम बंगाल ओडिशा मध्य महाराष्ट्र कोंकण गोवा प्रदेशेषु अतिवृष्टिमुद्दिश्य पीतवर्णीया संचेतना प्रख्यापिता। अमेरिका देशस्य यूजीन नगरे प्रवृत्तायां विश्व एथलेटिक्स अंडर 20 प्रतियोगितायां भारतस्य कुंतक क्षेपकौ आशीष यादव टी धरणीधरनः तथा चक्रक्षेपिका अमानत कंबोज च स्वप्रतिस्पर्धानाम् अंतिमचक्रं प्रविष्टवन्तः। इति वार्ताः।
1: आकाशवाणी कोत्तगुडिम केंद्रम प्रसार विवरालु మీ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెట్స్ పై ఈ పూట ఇంకా రేపు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 6:35 జానపద సంగీత కార్యక్రమంలో పి చిన్ననరసయ్య బృందం పాడిన జానపద గేయాలు ప్రసారమవుతాయి. 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం, ఇవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర నుంచి రిలేవుతాయి. 8:00 కిన్నెరల హరి శ్రోతలు కోరుకునే చిత్రగీతాలను వినిపించే కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 9:15 స్పాట్ లైట్, 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీత రూపకం ప్రసారమవుతుంది. ఇవి ఢిల్లీ కింద నుంచి రిలీ అవుతాయి. రాత్రి 10:00 మధురిమ ఆపాత మధుర గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈ ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలోని కొన్ని కార్యక్రమాల వివరాలు వింటారు.

ప్రసార వివరాలు వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం వనమారామకృష్ణ. రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6 గంటలకు కాయబోయి అంటూ సాగిపోయే దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో దేవీ భక్తి గీతాలు ఇంకా నాట్య కళాం ప్రసారమవుతాయి. 6:30 శ్రీ ఎస్కే గులాం అహ్మద్ గారి సుభాషితం ప్రసారమవుతుంది. 6:35 రైతు సమాచారం కార్యక్రమంలో జీవాలలో వ్యాధులు నివారణ గురించి తెలుసుకుంటారు. రేపు ఉదయం 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్.

కింద నుంచి రిలేవుతాయి. రేపు ఉదయం 7:15 విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రసంగం ప్రసారమవుతుంది. 7:30 విజయపదం కెరీర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో సోషల్ మీడియా మాధ్యమంలో కంటెంట్ రంగంలో ఉపాధి అవకాశాలు సాధించేందుకు మార్గాలు, ఈ అంశం గురించి తెలుసుకుంటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ ఎస్ శ్యాంప్రసాద్, శ్రీమతి సుంకరణేని స్వాతి. రేపు ఉదయం 7:45 తల్లిపాల వారధికి మెత్తళ్ళు, ఈ శీర్షికన ప్రసంగం, అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 8:30 ఉద్యోగవాణి విద్య ఉద్యోగ సమాచారం ప్రసారమవుతుంది. 8:35 కిన్నెరలహరి శ్రోతలు కోరుకునే చిత్రగీతాలు వినిపించే కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 9:30 ఏకచిత్ర గానం శీర్షికన ఒకే చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. 10:00 తల్లిపాలు అమృతతుల్యం పరిచయాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సమర్పణ శ్రీమతి గద్దే చంద్రకాంత. రేపు ఉదయం 11:10 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ నిర్వహించనున్న అధికారిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనే కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. రేపు 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ ఇర్షాద్ ఖాన్ గారి సితార్ వాదనం ప్రసారమవుతుంది. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలేవుతాయి. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో పోషకాహారం ప్రాముఖ్యత ప్రసంగం, ఇంకా ఆలోచన విధానం ప్రసంగము ప్రసారమవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం కార్యక్రమం, 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్ ఆకాశవాణి హైదరాబాద్ కింద నుంచి లేవుతాయి. 2:30 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. రేపు 12:30 ఏకచిత్రగానం శీర్షికన ఒక చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. రేపు 4:00 ఇంకా 6:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి లేవుతాయి. రేపు రాత్రి 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో వ్యవసాయ రంగంపై ఎల్లినో ప్రభావం జాగ్రత్తలు, ఈ అంశం గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. అనంతరం తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం, ఈ అంశంపై ప్రసంగం ప్రసారమవుతుంది. రేపు రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి లేవుతుంది. 8:00 ఇంకా రాత్రి 8:30 కిన్నెరలహరి శ్రోతలు కోరుకునే చిత్రగీతాలను వినిపించే కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు రాత్రి 8:15 పార్లమెంట్ కార్యక్రమాలపై సమీక్షా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి లేవుతుంది. 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్, రాత్రి 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాలపై సమీక్షా కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి లేవుతాయి. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని కార్యక్రమాల వివరాలు. ఈ పూట ఇంకా రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమం వింటారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో పి చిన్ననరసయ్య బృందం పాడిన జానపద గేయాలు వినండి.

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

మీరు వింటున్నారు జానపద సంగీత కార్యక్రమంలో పి చిన్ననరసయ్య బృందం పాడిన జానపద గేయాలు. కార్యక్రమంలో తర్వాతి జానపద గేయం వినండి.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: జానపద సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు పి చిన్ననర్సయ్య బృందం పాడిన జానపద గేయాలు విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు సమయం 6:50 దాటి 5 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు, అనంతరం 7 గంటలకు మార్కెట్ ధరలు, 7:50 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఉంటారు. ఆకాశవాణి హైదరాబాద్.
1: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు వ్యవసాయంలో మల్చింగ్ పద్ధతి చేపట్టి చక్కటి ఉత్పత్తిని పెంచుకోవలసిందిగా రైతులకు సూచిస్తున్నారు. ఈ విధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక భూమిక పోషిస్తుంది. ఇప్పటికీ 20-70% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుత వ్యవసాయంలో అధిక దిగుబడి కోసం రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకం పెరిగి నేల, నీరు, వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగపడే నీటి లభ్యత తగ్గుతోంది. కొన్ని ప్రాంతాల్లో లభ్యత పెరిగినప్పటికీ అధిక ఖర్చుతో కూడుకుంది. కాబట్టి వ్యవసాయంలో పంట వనరుల ఉత్పాదకతను పెంచడానికి కొన్ని పద్ధతులను ఆచరించాల్సిన అవసరం ఉంది. నేల, నీరు, వాతావరణ పరిరక్షణకు పాటించవలసిన మెలకువలో మల్చింగ్ లేదా ఆచ్ఛాదన ముఖ్యమైనది. మల్చింగ్ అనే పదం జర్మన్ భాషలో మల్ అనగా కుల్లడానికి మృదువైనది అనే పదం నుండి ఉద్భవించింది. మొక్క చుట్టూ వ్యాపించి ఉన్న వేరు వ్యవస్థను ఏదైనా పదార్థాలతో కప్పి ఉంచి మొక్క వేర్లను వేడి, చల్లదనం, వర్షాభావ పరిస్థితుల నుండి కాపాడడాన్ని మల్చింగ్ అంటారు. సాధారణంగా వివిధ పదార్థాలతో మల్చింగ్ చేసినప్పటికీ ప్రధానంగా రెండు రకాలుగా అనగా సేంద్రియ, కృత్రిమ మల్చింగ్ విధానాలను వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ విధంగా అయితే ఇప్పుడు కృత్రిమ మల్చింగ్ పద్ధతి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మన రైతులు ఉపయోగించుకోవాలి అన్న సూచనలు మనకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. నేలలో కలిసిపోని పదార్థాలను ఆచ్ఛాదనంగా అంటే మల్చింగ్కు వాడకాన్ని కృత్రిమ

మల్చింగ్ అంటారు. పిండి చేసిన రాళ్ళు కంకర గులకరాలు. అయితే శాస్త్రవేత్తలు ఈ కృత్రిమ మల్చింగ్ విధానానికి పనికొచ్చే పదార్థాలను ఈ విధంగా వివరిస్తున్నారు. పిండి చేసిన రాళ్ళు కంకర గులకరాలను ఉపయోగించి వీటిని 3-4 సెంటీమీటర్లు పొలాల్లో పండ్ల చెట్ల మొదల్లో వాడవచ్చు. వీటి ద్వారా కలుపు నివారణతో పాటు నేలలో తేమ ఆవిరి కాకుండా నిల్వ ఉంటుంది. ప్లాస్టిక్ మల్చింగ్ సిస్టము గురించి ఈ విధంగా. ప్లాస్టిక్ షీట్తో మొక్క చుట్టూరా కప్పి ఉంచడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. ప్లాస్టిక్ షీట్ తేలికగా ఉండి తక్కువ ధరలకు లభిస్తున్నందున రైతులలో మంచి ఆదరణ పెరిగి వీటి వాడుక గణనీయంగా పెరిగింది. ప్లాస్టిక్ మల్చింగ్ చేయడం ద్వారా మనకు కలిగే లాభాలు. ప్లాస్టిక్ మల్చి నేలలో ఉండే తేమను ఆవిరి కాకుండా అడ్డుకొని బిందు నీటి పద్ధతిలో నీరు అందిస్తే నీటి ఆదాతో పాటు ఉన్న నీటిని మరికొంత విస్తీర్ణంలో పంటల సాగుకు వాడవచ్చు. నీటి ఆవిరిని తగ్గించడంతో లోతైన నేల పొరల్లోని లవణాలను పై పొరలోకి రాకుండా పంటను కాపాడుతుంది. కలుపు మొక్కలపై సూర్యరశ్మి పడకుండా కిరణజన్య సంయోగ క్రియ అడ్డుకొని వాటి పెరుగుదల తగ్గిస్తుంది. రసాయన ఎరువులను మొక్కల మొదళ్ల దగ్గర వేయడం ద్వారా నీటి ద్వారా జరిగే పోషకాల నష్టాన్ని తగ్గిస్తుంది. నేలలో తేమ సరైన పాలలో ఉండడం చేత నేల గుల్లబారి, మొక్కల వేరు వ్యవస్థ దృఢంగా ఉండి భూమి లోపల ఉన్న పోషకాలు మొక్కలకు సమృద్ధిగా లభిస్తాయి. ఈ ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల నేలలో ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య చర్యలు పెరిగి మొక్కలకు అన్ని పోషకాలు అందుతాయి. ఈ ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ కొన్ని రకాల పురుగులకు వికర్షకంగా కూడా పనిచేస్తుంది. పారదర్శక ఫిల్మ్ కలిగిన మల్చింగ్ షీట్ ద్వారా వేసవిలో నేలలోని చీడపీడలను సూర్యరశ్మి సహాయంతో నివారిస్తుంది. శీతాకాలంలో రాత్రి సమయంలో కూడా నేలవెచ్చగా ఉండి విత్తనం మొలకెత్తే సమయం తగ్గడంతో పాటు బలమైన వేరు వ్యవస్థ కలిగి నాణ్యమైన మొక్కగా పెరుగుతుంది. ఈ ప్లాస్టిక్ మల్చింగ్ భారీ వర్షాలు కురిసినప్పుడు నేల కోత కాకుండా నివారిస్తుంది. సేంద్రియ మల్చింగ్ పోల్చితే అధిక సమయం మన్నిక కలిగి ఉంటుంది ఈ ప్లాస్టిక్ మల్చింగ్. ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ రకాల గురించి మనకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. నలుపు రంగు మల్చింగ్ షీట్లు నీటిని ఆవిరి కాకుండా సూర్యరశ్మిని ప్రసరించకుండా నేల ఉష్ణోగ్రత పెరిగి కలుపు మొక్కల పెరుగుదలను అడ్డుకుంటుంది. ఇక పారదర్శక మల్చింగ్ షీట్లు వేసవి నేలలో సూర్యరశ్మి లోపలికి ప్రసరించడం ద్వారా క్రిమి కీటకాలను, తెగుళ్లను, కలుపు విత్తనాలను నివారించవచ్చు. పసుపు నలుపు రంగు మల్చింగ్ షీట్లు రెండు వైపులా వేరువేరు రంగు కలిగిన షీట్లు వాడడం ద్వారా అన్ని కీటకాలను ఆకర్షించి అవి కలుగజేసే నష్టాన్ని తగ్గిస్తాయి. తెలుపు నలుపు రంగు మల్చింగ్ షీట్లు నేలను చల్లగా ఉంచడానికి ఉపయోగపడతాయి. ఇక వెండి రంగు నలుపు రంగు మల్చింగ్ షీట్లు తేనె మంచు పురుగు, తెల్లనల్లి పురుగులకు వికర్షకంగా పనిచేసి వాటి ఉధృతిని తగ్గిస్తాయి. అయితే ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లు ఎంపిక, వాడకం గురించి ఈ విధంగా కొన్ని సూచనలు, జాగ్రత్తలు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. వివిధ మందం గల ప్లాస్టిక్ షీట్లను మైక్రాన్లలో లేదా గేజ్లలో కొలుస్తారు. మల్చింగ్ షీట్లు 7 నుండి 200 మైక్రాన్ల మందంలో ఉండి వివిధ కాల పరిమితి కలిగి పంటలకు వేరువేరుగా ఉంటాయి. ఉదాహరణకు స్వల్పకాలిక పంటలకు తక్కువ మందం గల సీటును, దీర్ఘకాలిక పంటకు ఎక్కువ మందం గల సీటును వాడవలసి ఉంటుందని సిఫారసు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. పంట మొక్కల చెట్లు వివిధ ఎదుగుదల దశలో 20-80% విస్తీర్ణంలో మల్చింగ్ చేయవలసి ఉంటుంది. కాలాన్ని బట్టి కూడా వేసవి కాలంలో తెలుపు రంగు, శీతాకాలంలో నలుపు రంగు, వర్షాకాలంలో రంధ్రాలు కలిగిన మల్చింగ్ సీట్లను వాడవలసి ఉంటుంది. ఇక ఈ ప్లాస్టిక్ మల్చింగ్ చేసే విధానము గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. విత్తుటకు ముందు ఈ మల్చింగ్ సీట్లను ఏ విధంగా ఉపయోగించాలి? మల్చింగ్ సీట్లపై మొక్కల వరుసలు, 2 మొక్కల మధ్య దూరాన్ని బట్టి పొలంతో విత్తుటకు ముందే రంధ్రాలు చేసుకుని పొలంలో సీటుకు 5-10 సెంటీమీటర్లు లోతు గాడి తీసుకుని సీటును కత్తిరించి చివర్లను గాడిలోకి పోయేటట్లు చేసి మట్టితో కప్పాలి. దీని వలన మల్చింగ్ సీట్ గాలికి ఎగరకుండా ఉంటుంది. ప్రస్తుతం మొక్కల వరుసల, మొక్కల దూరాన్ని బట్టి ట్రాక్టర్తో నడిచే మల్చింగ్ను పరిచే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇంకో విధానము నాటిన పైరుకు మల్చింగ్ చేసే విధానం గురించి శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు మన రైతు సోదరులకు. మల్చింగ్ సీటును మొక్కలకు అనువైన పరిమాణంలో కత్తిరించుకుని వాటిని మొక్క చుట్టూ తొడిగి అన్ని వైపులా మల్చింగ్ సీటును గాడిలాగా తీసి 4-6 ఇంచుల మందంలో మట్టితో కప్పాలి. ప్లాస్టిక్ మల్చింగ్ వాడకంలో పాటించవలసిన మెలకువలు ఈ విధంగా సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ప్లాస్టిక్ మల్చింగ్ సీటుపై మధ్యలో పైపుతోగా

0: ని కాల్చిన గొట్టంతో గాని రంధ్రాలను చేసి అందులో విత్తనాలను వేసుకోవాలి. ప్లాస్టిక్ సీటును పరిచే సమయంలో ఒకవైపు సీటును నేలలో గాడిలో కప్పి ఉంచి మిగతా సీటును పొడుగ్గా లాగాలి. మల్చింగ్ సీటు పరిచే ముందుగానే నేలను బాగా తయారు చేసి ఎరువులను వాడాలి. మల్చింగ్ సీటును బలంగా లాగరాదు. సీటును మరి వదులుగా బిగుతుగా అమర్చకుండా వేడి సమయంలో వ్యాకోచించకుండా చల్లని సమయంలో కుంచడానికి అనువుగా ఉండాలి. ఈ మల్చింగ్ సీటును అధిక ఎండ ఉన్నప్పుడు కాకుండా ఉదయం సాయంత్రం వేళల్లో పరుచుకోవాలి. ప్లాస్టిక్ మల్చింగ్ సీటు వేసినప్పుడు డ్రిప్ పద్ధతిలో సాగునీరు అందిస్తే చాలా ఉపయుక్తంగా ఉంటుందని రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. ఈ విధంగా మన రైతు సోదరులకు ప్లాస్టిక్ మల్చింగ్ విధానాన్ని పాటించి చక్కటి మొక్కలను చక్కటి పంటలను పండించి అధిక ఆదాయాన్ని పొంది సుభిక్షంగా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు.
1: ఇంతవరకు మీరు వ్యవసాయ సూచనలు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.

ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6:59 దాటి 51 సెకండ్లు. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం తోడికోడళ్ళు, గానం ఘంటసాల పీసుశీల, గీతరచన కోసరాజు, సంగీతం మాస్టర్ వేణు.

ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ఉంటుంది. ప్రతి పంటలో చీడపీడల నివారణ, ఈ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం పాలెం ఎస్ఎంఎస్ ప్లాంట్ ప్రొడక్షన్ డాక్టర్ ఓ శైలా గారు పాల్గొంటారు. అనుసంధానకర్త డాక్టర్ వీరన్న భుక్య. ఈరోజు రాత్రి 7:15 సమయం 7:05 కావస్తుంది. తెలుగులో వార్తలు విందాం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. సుమారు 23,731 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించే గోవర్ధన్ బయో ఇంధన పథకానికి కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజును నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు చేనేత పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్య మహారాష్ట, కొంకణ్, గోవాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సుమారు 23,731 కోట్ల రూపాయలు వ్యయం కాగల గోవర్ధన్ బయో ఇంధన పథకానికి కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో ఈరోజు సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ పథకం ద్వారా 150,000 ఉద్యోగాలు సృష్టించబడతాయన్నారు. ఈ పథకం 2026-27 నుండి 2035-36 వరకు అమలు చేయబడుతుందని చెప్పారు.
1: కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ ఇస్కా ప్రొడక్షన్ ఏక్ డెకేడ్ కే అందర్ 10 గుణా బడానే కా టార్గెట్ కరీబ్ 5 MMSCMD ప్రొడక్షన్ కే లెవెల్ తక్ పహుంచానే కా ఇస్మే టార్గెట్ లియా గయా హై. అగర్ ఇస్కో హమ్ ఎన్వైరన్మెంటల్ పాయింట్ సే దేఖే తో దిస్ విల్ సేవ్ అబౌట్ 40 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్. కరీబ్ 75,000 కరోడ్ రూపీస్ నేషనల్ జిడిపి కో యాడ్ హోగా ఆర్ అబౌట్ 1.5 లాక్ జాబ్స్ విల్ బి క్రియేటెడ్ బై దిస్ ప్రోగ్రామ్.
0: సిబిజీని దేశ భవిష్యత్ ఇంధన మిశ్రమంలో ఒక ప్రధాన స్తంభంగా ఇది నిలబెడుతుంది. దేశంలో సిబిజీ ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు పెంచడం, పెద్ద ఎత్తున ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం, దేశవ్యాప్తంగా శక్తివంతమైన బయో ఎకానమీని సృష్టించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజును నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈరోజు లోక్సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో జాతీయ రహదారి టోల్ ప్లాజాల వద్ద వాణిజ్య వాహనాలకు ఎటువంటి మెకానికల్ పాస్లను జారీ చేయడం లేదని చెప్పారు. జాతీయ రహదారి టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజు వసూళ్లలో పారదర్శకత, ప్రామాణికత, ఆపరేటింగ్ విధానాలను పాటిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో టోలింగ్ కార్యకలాపాల్లో కార్యాచరణ పారదర్శకత కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక

0: స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను జారీ చేసింది. రాజ్యసభ ఆమోదించిన అప్రాప్రియేషన్ బిల్లు 2026ను చర్చ అనంతరం లోక్సభకు తిరిగి పంపించింది. లోక్సభ ఈ బిల్లును ఇప్పటికే ఆమోదించింది. రెండవ వాయిదా అనంతరం మధ్యాహ్నం 2:45 సభ సమావేశమైనప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిశీలన కోసం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. 2023 మార్చి 31 ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కొన్ని సేవల కోసం మంజూరు చేసిన మొత్తాలను మించి ఖర్చు చేసిన నిధులను దేశ కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి కేటాయించడానికి ఈ బిల్లు అధికారం కల్పిస్తుంది. నిర్దిష్టమైన అదనపు వ్యయాన్ని భరించేందుకు ప్రభుత్వం 54,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను కోరింది. ఈ మొత్తాన్ని రుణాల చెల్లింపుకు వెచ్చిస్తారు. దేశంలో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన 50 లక్షలకు పైగా లబ్దిదారుల కుటుంబాలకు చేరిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ అంతర్జాతీయ ఇంధన సదస్సు ఎగ్జిబిషన్ ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, ప్రస్తుతం 19 లక్షల కుటుంబాలు ఎలాంటి విద్యుత్ బిల్లులు చెల్లించకుండా ఉచిత విద్యుత్తును పొందుతున్నాయని తెలిపారు. ఈ పథకం ద్వారా 12 లక్షలకు పైగా కుటుంబాలు తమ ఇళ్లలో ఉత్పత్తి అయిన మిగులు విద్యుత్తును విక్రయించడం ద్వారా 421 కోట్ల రూపాయలు ఆర్జించాయని జోషి వెల్లడించారు. 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. ఈ రంగంలోని సవాళ్లను అధిగమించడానికి, కొత్త అవకాశాలు అన్వేషించడానికి, పరిశ్రమ వర్గాలతో నిరంతరం సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నెట్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సహ సీఈఓ టెడ్ సరాందోస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారతదేశంలో కథన రీతులను, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలులకు భారత్ పట్టుకొమ్మ అని మోదీ అన్నారు. గ్లోబల్ కంటెంట్ క్రియేషన్ కు భారత్ సరైన వేదిక కాగలదని మోదీ చెప్పారు.
1: हम एक साथ मिलकर क्रिएट ऑन इंडिया मूवमेंट की शुरुआत करें. हम भारत से जुड़ी स्टोरीज को, भारत के संस्कृति को, भारत के हेरिटेज और ट्रेडिशंस को पूरी दुनिया से शेयर करें. आप ऐसा कंटेंट क्रिएट करिए जो आपके साथ ही भारत को भी ज्यादा से ज्यादा लाइक्स दे. और इसके लिए हमें ग्लोबल ऑडियंस को भी एंगेज करना होगा, दुनिया के नौजवानों के साथ जुड़ना होगा. आज पूरी दुनिया में लोग भारत के बारे में जानना चाहते.
0: భారత్ మీడియా వినోద రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నామని నెట్ఫ్లిక్స్ కో సీఈఓ అన్నారు. ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ సంస్థ ఎన్ఎఫ్డిసిల భాగస్వామ్యంతో నెట్ఫ్లిక్స్ ఇండియా స్టోరీ టెల్లింగ్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ఈ సందర్భంగా సంస్థ తెలియజేసింది. జౌళి మంత్రిత్వ శాఖ 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు రాష్టపతి భవన్లో జాతీయ స్థాయి వేడుక నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో 2025 సంవత్సరానికి గాను సంత్ కబీర్ హ్యాండ్లూమ్ అవార్డులు, జాతీయ చేనేత పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేస్తారు. చేనేత కళాకారుల ప్రతిభ, నూతన ఆవిష్కరణలు, చేనేత సాంప్రదాయాల పరిరక్షణకు వారు చేస్తున్న కృషికి గుర్తింపుగా మొత్తం 22 అవార్డులను అందజేస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా పాల్గొంటారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్య మహారాష్ట, కొంకణ్, గోవాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ ద్వీపాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ ప్రకటించింది. ఇక జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవ్వచ్చు.

0: తని వాతావరణ శాఖ అంచనా వేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ నిన్న యునైటెడ్ కింగ్డమ్ బ్రాడ్ఫోర్డ్ లో బ్రిటిష్ కశ్మీరీ డయాస్పోరా సభ్యులు ప్రదర్శన నిర్వహించి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసీ డిమాండ్లకు మద్దతు తెలియజేశారు. పౌరుల ప్రాథమిక హక్కులు, పౌర స్వాతంత్ర్యం గౌరవాన్ని కాపాడాలని నినాదాలు, ప్లకార్డులు ప్రదర్శించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో దిగజారుతున్న మానవ హక్కుల పట్ల ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు తాము ర్యాలీని చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. గత 2 నెలల్లో భద్రతా దళాలు స్థానిక ప్రజలపై చేసిన దౌర్జన్యాల వల్ల అనేక మంది మరణించారని, ప్రజలు విపరీతమైన భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. తెలంగాణలో ఆహార కల్తీ కేసులు భారీగా పెరుగుతుండటం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ వ్యాపారులు కృత్రిమ రంగులు, టాల్కం పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటివి మసాలా దినుసుల్లో కలిపి వాటి రంగు, బరువు, ధరలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజారోగ్యంతో ముడిపడిన సమస్య అయినందువల్ల ప్రభుత్వం వెంటనే తగిన చర్యలకు పాల్పడి తక్షణమే దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సుమారు 23,731 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించే గోవర్ధన్ బయో ఇంధన పథకానికి కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజును నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు చేనేత పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఇల్లు వాకిలీ.

ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ప్రతి పంటలో చీడపీడల నివారణ ఈ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం పాలెం ఎస్ఎంఎస్ ప్లాంట్ ప్రొడక్షన్ డాక్టర్ ఓ శైల గారు పాల్గొంటారు. అనుసంధానకర్త డాక్టర్ వీరన్న భుక్య. కార్యక్రమం వినబోయే ముందు ఇప్పుడొక వాణిజ్య ప్రకటన.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రతి పంటలో ఆశించే చీడపీడలు, నివారణ మార్గాలు. ప్రస్తుతం ప్రతి పంటలో ఆశించేటటువంటి చీడపీడలను ఎలా నివారించాలి అనే విషయాలను రైతు సోదరులు అడిగే ప్రశ్నలకు పాలెం కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారు సమాధానాలు ఇస్తారు.

0: కిసాన్ వాణి ప్రాయుత కార్యక్రమం. మేడం నమస్కారం. మేడం
1: నమస్తే అండి.
0: ప్రస్తుతం ప్రతి పంట ఏ దిశలో ఉంది, ప్రతి పంటకు సాధారణంగా ఆశించే చీడపీడలు ఎలా ఉంటాయి?
1: మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పత్తి పంట ప్రస్తుతం శాకీయ దశ నుండి తర్వాత గూడ మరియు పూత ఏర్పడే దశలో ఉంది. అయితే అంటే సుమారుగా 75 నుంచి 80 రోజుల దశలో ఉంది. సో ఈ ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు ఈ దశలో పంట దశలో ఆశించేటువంటి ముఖ్యమైనటువంటి చీడపీడలు, ఎదుర్కొనేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు గనక.
0: ఇప్పుడు రైతు లైన్లో ఉన్నారు. హలో,
2: నమస్కారం అండి.
0: సార్ నమస్కారం. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: సార్ శివగాని సోమయ్య, కందగట్ల గ్రామం, ఆత్మకురేష్ మండల్, సూర్యాపేట జిల్లా అండి.
0: సార్ మీ ప్రశ్న ఏంటో మేడం చెప్పండి.
1: నమస్తే.
2: నేను వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుని, అయినా కూడా రైతుల ప్రయోజనం గురించి అడుగుతుంటా.
1: ఓకే అండి.
2: మేడం గారు నమస్కారం అండి.
1: నమస్తే అండి. నమస్తే.
2: ముఖ్యంగా ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో పత్తి పంట కాల పరిమితి ఒకటి, ఏ ఏ దశల్లో ఏ చీడపీడలు ఆశించే అవకాశం ఉంది, వాటికి నివారణ వీలైతే ఈ రసాయనాలు కాకుండా మన సాంప్రదాయ పద్ధతులలో ఎట్లా నివారించవచ్చో చెప్పండి.
1: రైట్ అండి. మనం పంటకాలం అంతా కవర్ చేయకపోయినప్పటికీ ప్రస్తుతము ఈ దశలో ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు కనుక చూసుకున్నట్లయితే పత్తి పంటలో ఇప్పుడు పంట అనేది పూత నుండి గూడ ఏర్పడే దశలో ఉంది అంతటాను అన్ని రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో. అయితే ఈ టైంలో మామూలుగా మొన్నటి వరకు వర్షాలు పడి ఆ తర్వాత కొంత ఉష్ణోగ్రతలు పెరిగి ఆ బెట్ట పరిస్థితులు ఏర్పడతాయి కదా, ఈ టైంలో రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది మనకి పత్తి పంటలో ఎక్కువగా ఉంటుంది. ఆ రసం పీల్చే పురుగుల్లో గనక మీరు చూసుకున్నట్లయితే పచ్చదోమ, పేనుబంక, పిండి నల్లి, ఆ తర్వాత తామర పురుగులు. సో వీటిల్ని నివారించుకోవడానికి మనకు మామూలుగా ప్రతి పురుగు పురుగుకి ఏంటంటే మనకు ఆ పురుగు ఈటీఎల్ అంటారు, ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్ అంటే ఆర్థిక నష్ట పరిమితి స్థాయి కంటే పెరిగితే అప్పుడు మనం ఖచ్చితంగా రసాయనాలని వాడాల్సింది. అది కాకుండా ఆ ఆర్థిక నష్ట పరిమితి స్థాయికి అంటే దాని ఉధృతి కొంత తక్కువగా ఉన్నప్పుడు మనం ఏంటి అని అంటే ఎకరానికి తెలుపు, పసుపచ్చ మరియు నీలిరంగు జిగురట్టల్ని ఎకరానికి ఒక 10-10 చొప్పున అమర్చుకున్నట్లయితే మనం ఉధృతిని గమనించుకోగలుగుతాము. అట్లాగే సామూహికంగా కూడా మనం పురుగులను పట్టి కొంత ఉధృతిని తగ్గించే అవకాశం ఉంటుందండి. ఆ తర్వాత వేప నూనె అనేది చాలా బ్రహ్మాండమైనటువంటి వేప నూనె. ఈ వేప నూనె అజాడిరక్టిన్ 1500 PPM మనకు మార్కెట్లో లభ్యమవుతా ఉంది. ఇదేంటి అనంటే రసాయనాల కంటే ఇది ఎట్లా మేలైంది అనంటే ఇవి మనకు పురుగులు పెట్టేటువంటి గుడ్లు, కోశస్థ దశలు ఏవైతే ఉంటాయో అవి పొదగకుండా తొలి దశలోనే వాటిని నాశనం చేసేస్తాయి అన్నమాట. అంతే అండి. కాబట్టి మనము ముఖ్యంగా బయోరేషనల్ అయినటువంటి ఈ ఏమంటారు మన వృక్ష సంబంధిత వేప నూనెను రైతు సోదరులు చక్కగా వాడుకున్నట్లయితే మనం తొలి దశలోనే ఈ పురుగులను నివారించే అవకాశం ఉంటుందండి. ప్రస్తుత సస్యరక్షణలో ఇవి పాటించినట్లయితే మంచి లాభాలు మనం గమనించవచ్చు. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఈ యొక్క యాజమాన్యాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ వేప నూనె యొక్క వాడకాన్ని పెంచుకున్నట్లయితే మరి మంచిదండి. చెప్పడండి.
2: ఇంకొక డౌట్ అండి, ఇప్పుడు అమెరికా లాంటి దేశాల పరిస్థితి మనది పోటీ పడతలేదు, ఇతర దేశాల పరిస్థితితోనే మనది అంత నాణ్యత ఉండలేదు అంటారు. అంటే మరి మన భౌగోళిక పరిస్థితుల, మన వ్యవసాయంలో ఉన్న లోపాల సందర్భం కాదు కానీ
1: ఒప్పుకుంటానండి. మంచి క్వశ్చన్ అడిగారు మీరు. అయితే మన రకాలు, మనం వాడేటువంటి ఏవైతే హైబ్రిడ్స్ ఉంటాయో వాటిల్లో కొంత వేరియేషన్ ఉంటుంది. అండ్ మన వాతావరణ పరిస్థితులు కూడా ఖచ్చితంగా వాటి ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుందండి. కాకపోతే రైతు సోదరులు ఏంటి అనంటే హైబ్రిడ్స్ ఎంచుకునే ముందే కొంచెము తక్కువ కాల పరిమితి మరియు కొన్ని ఎత్తు పెరగనటువంటి కొన్ని రకాలు మనకు మార్

0: మార్కెట్లు లభ్యమవుతా ఉన్నాయి. మరి ముఖ్యంగా రైట్ సోదరులు, మనకు ఒక మంచి పద్ధతి ఉందండి, అధిక సాంద్రత పద్ధతి ద్వారా పత్తిని పండించడము. ఈ పద్ధతిలో ఏంటంటే మొక్కల యొక్క సాంద్రతను మనం పెంచుకొని పంట ఎత్తును పెంచుకోకుండా కాయలని, కాయల సైజుని పెంచుకొని కొంచెం పెరుగుదలను నియంత్రించుకున్నట్లయితే ఒకేసారి పత్తంతా కూడా మంచి నాణ్యత గల పత్తి ఒకేసారి తీతకొచ్చి పగిలి మనకు మంచి దిగుబడిని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు అధిక సాంద్రత పద్ధతి ద్వారా పత్తిని గనక మనం సాగు చేసినట్లయితే సాధారణ పద్ధతి కంటే కూడా మంచి లాభాలు గడించినట్టు మేము జరిపినటువంటి ప్రదర్శనలు గమనించడం జరిగిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ
1: సార్. నమస్తే సార్. ఇప్పుడు మేడం మనము ప్రతి పంట ప్రస్తుతం ఏ దిశలో ఉంది, అలాగే ఎటువంటి చీడపీడలు ఆశిస్తాయి అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాము. ప్రధానంగా మన రాష్ట్రంలో మనము ప్రత్యేకించి కొన్ని పరిస్థితులను చూసుకున్నట్లయితే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఈ స్థితిలో ఈ పంట దిశ ప్రస్తుతం ఏ విధంగా ఉంది, మరి వీటికి ఎటువంటి చీడపీడలు ఆశించే అవకాశం ఉందట?
0: ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అంతేకాకుండా మేము జరిపించినటువంటి క్షేత్ర ప్రదర్శనలో ప్రస్తుతము గత 2 వారాలుగా మేము క్షేత్ర సందర్శనలను జరిపిస్తూ ఉన్నాము. దాంట్లో మేము వివిధ రైతు పొలాల్లో పత్తి పంట యొక్క పరిస్థితిని కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు పూత మరియు గూడ ఏర్పడే దశలో ఉంటుంది. అంతేకాకుండా కొంత ఈ ఎల్నినో ఎఫెక్ట్ ద్వారా రైతు సోదరులు జూన్ నెల, జూలై మొదటి వారాల్లో కొంత నీటి ఎద్దడిని ఫేస్ చేసి ఆ తర్వాత పంట కొంచెం ఎదగకపోవడము, ఇలాంటి స్ట్రెస్కి గురవ్వడం గమనించాం. కాకపోతే గత 2-3 రోజులు ఒక వారం నుండి పడినటువంటి వర్షాలలో ద్వారా కొంత రైతు సోదరుల యొక్క పంటలు చూసుకున్నట్లయితే కొంత మంచి ఎదుగుదల రావడమే కాకుండా కొంత పంట కండిషన్ అనేది చాలా బాగున్నట్టు మేము గమనించడం జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా వర్షాలు పడి ఆ తర్వాత మనకు బెట్ట ఏర్పడి ఆ బెట్టలో ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే పెరుగుతాయో ఈ సందర్భంలో ఖచ్చితంగా పత్తి పంటను రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతము రాష్ట్రమంతటా కూడా జాసిడ్స్ అంటారు, అంటే పచ్చదోమ, పేనుబంక, పిండి నల్లి, ఆ తర్వాత తెల్లదోమ, అంతేకాకుండా తామర పురుగులు, ఇవన్నీ కూడా పత్తి పంటను, అంటే సకింగ్ పెస్ట్ కాంప్లెక్స్ అంటారు, రసం పీల్చే పురుగులు అన్నమాట. సో ఇవన్నీ కూడా వివిధ రైతు పొలాల్లో గమనించడం జరిగింది. అయితే ఈ ముఖ్యంగా ఈ రసం పీల్చే పురుగులను, ఉధృతిని మనము నివారించడానికి చేపట్టవలసినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని సస్యరక్షణ పద్ధతుల్ని చూసుకున్నట్లయితే ఎప్పుడైతే పురుగును గమనించగానే రైతులు వెంట వెంటనే రసాయనాలకు వెళ్లకుండా పంటలో ఈ యొక్క పురుగులను ఆకర్షించడానికి, వాటి యొక్క ఉధృతిని గమనించుకోవడానికి తెలుపు, నీలిరంగు, పసుపచ్చ జిగురట్టల్ని కనుక ఎకరానికి ఒక 10 చొప్పున 10 చొప్పున అమర్చుకున్నట్లయితే వాటిని ఉధృతిని గమనించుకొని సామూహికంగా ఈ పురుగులను పట్టి మనం కొంత దీన్ని నివారించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఉధృతి కొంత తక్కువగా ఉన్నప్పుడు మనము ముఖ్యంగా వేప సంబంధిత అజాడిరాక్టిన్ 1500 ppm అనేటువంటి వేప నూనెను 5%, అంటే 5 ml లీటర్ నీటికి, అంటే ఒక ఎకరానికి 1 లీటర్ చొప్పున మనం పిచికారీ చేసుకుంటే ఈ వేప నూనె అనేది ఏంటి అని అంటే ఎప్పుడైతే పురుగులు గుడ్లు పెట్టినప్పుడు ఆ గుడ్ల పైన పడినప్పుడు ఆ గుడ్లు పొదక్కుండా, అంతేకాకుండా కొన్ని తల్లి పురుగులు ఈ మందుని మనం పిచికారీ చేయడం వల్ల గుడ్లు పెట్టడానికి ఇష్టపడు. అలాగే కోసస్థ దశలు, ఆ తర్వాత పిల్ల దశలు తర్వాత దశకి మౌల్ట్ అవ్వకుండా వెళ్లకుండా ఇవి దోహదపడతా ఉంటాయన్నమాట. కాబట్టి వేప నూనె అనేది మనకు తొలి దశలో ఆశించేటువంటి ఈ పిల్ల పురుగులు కోసస్థ దశలు అంతేకాకుండా గుడ్లను ఇవి సమర్థవంతంగా నివారించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దశలో సస్యరక్షణలో భాగంగా ముఖ్యంగా వేప నూనెను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే కొంత బెట్ట ప్రొలాంగ్డ్ డ్రై స్పెల్స్ అంటారు, బెట్ట ఉష్ణోగ్రతలు పెరిగి కొంత బెట్ట పరిస్థితి ఎక్స్టెండ్ అయినప్పుడు రైతు సోదరులు ఖచ్చితంగా కొంత సస్యరక్షణ చర్యలు, రసాయనాల వాడకం అనేది వాడాల్సి వస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఏంటి అని అంటే మనకి అసిటమాపిరిడ్ అనే మందు, అష్టమాపిరిడ్ అనేటువంటి మందు, ప్రైడ్ అని మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది 40 gramsలు 1 ఎకరం చొప్పున. అట్లా లేదు అనంటే ఇమిడాక్లోపిరిడ్ అనే మందు 50 ml 1 ఎకరం చొప్పున.

0: లేదు అని అంటే ఇమిడాక్లోపిరిడ్ ప్లస్ ఫిప్రోనిల్ అనేటువంటి కాంబినేషన్ కెమికల్ ఉంటుంది పులీస్ అని. సో అదొక 50 గ్రాములు ఎకరం చొప్పున ఇవి ఈ మందులు ఉధృతిని బట్టి మార్చి మార్చి వాడుకున్నట్లయితే మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు రసం పీల్చే పురుగులన్నీ ఒక ఎత్తైతే, ఈ రసం పీల్చే పురుగులన్నిటిలో కూడా మనకు తామర పురుగులు చాలా ముఖ్యమైనటువంటివి అండి. అయితే ఈ తామర పురుగులు ఏం చేస్తాయి అని అంటే ఆకుల అడుగు భాగంలో ఆకును గోకి రసాన్ని పీలుస్తాయి అన్నమాట. ఈ క్రమంలో ఈ తామర పురుగులు ఏం చేస్తాయి, మామూలుగా పంట చుట్టూ ఉన్నటువంటి వయారి బామ అనేటువంటి ఒక కలుపు యొక్క పూలను మకరందాన్ని ఆశిస్తూ ఉంటాయి. ఆ యొక్క పుప్పడిలో మనకి వయారి బామ యొక్క పూల పుప్పడిలో మనకు వైరస్ అనేది, ఇలార్ వైరస్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ వైరస్ ఏంటి అనంటే మనకు ఎప్పుడైతే ఈ తామర పురుగులు ఆ పూలపైన మకరందాన్ని ఆశించడానికి వెళ్ళినప్పుడు ఆ పుప్పడి అనేది తగిలి ఆ పుప్పడిలో ఉన్నటువంటి వైరస్ తామర పురుగులపైన తగిలి ఆ తర్వాత ఇవి పంటపైకి వచ్చి, ఎప్పుడైతే ఈ తామర పురుగులు సాధారణంగా రాస్పింగ్ అండ్ సాకింగ్ అంటారు అన్నమాట, అంటే ఆకును గోకి రసాన్ని పీలుస్తాయి. అలా రప్చర్ అయినప్పుడు, ఆకు రప్చర్ అయినప్పుడు ఈ వైరస్ అనేది ఆకు లోపలికి వెళ్ళి అలా ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుకు అలా మొత్తము వైరస్ అనేది పాకి తలమాడు తెగుల్ని వ్యాపిస్తూ ఉంటుంది అన్నమాట. సో దీన్నే టొబాకో స్ట్రీక్ వైరస్ తలమాడు తెగులని అంటారు.
1: మేడం, అలాగే ఈ దశలో పంట ఎదుర్కొనే సమస్యలు ఏంటి, అవి ఏ విధంగా ఉంటాయి, వీటికి సమాధానాలు చెప్పే ముందు చిన్న గమనిక, రైతు సోదరులు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 0402324082 లేదా 0402324083 ఈ నెంబర్లకు రైతు సోదరులు ఫోన్ చేసి మీ యొక్క సందేహాలకు సమాధానాలు పొందొచ్చు. మేడం, ఈ దశలో పంట ఎదుర్కొనే సమస్యలు ఏ విధంగా ఉంటాయి, ప్రస్తుతం కురుస్తున్నటువంటి ఈ వర్షాల వలన రైతు సోదరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉన్నాయి?
0: సాధారణంగా చూసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు ఏవైతే ఉంటాయో అవి వర్షం పడినప్పుడు ఆ వర్షానికి, ఆ వాటర్ స్ప్లాషెస్కి అవి వాష్ ఆఫ్ అయిపోతాయి అన్నమాట. మనకు వర్షం పడిన వెంటనే రసం పీల్చే పురుగులు మనకు కనిపించవు, పురుగంతా వాష్ ఆఫ్ అయిపోతుంది. కాకపోతే ఎప్పుడైతే ఈ ఉష్ణోగ్రత పెరుగుతుందో వెంటనే ఈ రసం పీల్చే పురుగులన్నీ ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇంతకు ముందుగా డిస్కస్ చేసినట్టు పచ్చపురుగు, పేనుబంక, తర్వాత మనకి తెల్లదోమ, అలాగే మనకు పిండి నల్లి ఇలాంటి పురుగులన్నిటికీ కూడా మనము సస్యరక్షణ చర్యల్ని చేపట్టుకుంటే సరిపోతుంది. కాకపోతే ఈ ముఖ్యంగా తామర పురుగులు తలమాడు అనేటువంటి వైరస్ తెగుల్ని వ్యాపిస్తూ ఉంటాయన్నమాట. సో టొబాకో స్ట్రీక్ వైరస్ అని అంటారు. కాబట్టి ఇదేం, దీనివల్ల ఏంటి అని అంటే ఈ ఇవి రసం పీల్చడం వల్ల ఆకులన్నీ వెండి రంగులోకి మారిపోయి ఆ తర్వాత మొత్తము ఎండిపోయి బ్రిటిల్గా అయిపోతాయి ఆకులన్నీ, అంటే చిరిగిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. అయితే ఇవి ఈ తామర పురుగుల ఉధృతి తలమాడు తెగులు సోకినప్పుడు మనకేంటి అని అంటే పూతగూడ అనేది రాలిపోయి మొత్తము పట్టకి అపారమైనటువంటి నష్టాన్ని తీసుకొని వస్తాయి. 2022-23 ఈ సంవత్సరాల్లో తలమాడు తెగులు అనేది విపరీతంగా పెరిగిపోయి పత్తి రైతులకు అపారమైనటువంటి నష్టాన్ని తీసుకొని వచ్చింది. కాబట్టి ముందుగానే మనకు ఉధృతిని ఆకు వెనకకు మధ్య మధ్యలో మనం గమనించుకుంటూ మానిటర్ చేసుకుంటూ ఆకు వెనక భాగం తిప్పి చూసినట్లయితే ఈ తామర పురుగులు గమనించినట్లయితే వెంటనే తెలుపు నీలిరంగు జిగురట్లని అమర్చుకొని ఆ తర్వాత మనకి ముఖ్యంగా ఫిప్రోనిల్, ఇమిడాక్లోపిరిడ్ కాంబినేషన్ ఉన్నటువంటి మందును 50 గ్రాములు ఎకరం చొప్పున, లేదు అని అంటే తలమాడు తెగులు ఉధృతి పెరుగుతుంది అని గమనించినప్పుడు సల్ఫాక్సా ఫ్లోర్ అనేటువంటి మందు 1.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదంటే 240 మిల్లీలీటర్లు ఒక ఎకరం చొప్పున పిచికారీ చేసుకోవాలి. దీంతోపాటు వేప నూనెను కలుపుకుంటే కూడా మనకి మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి.
1: మీరు చెప్పినటువంటి ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకున్నప్పటికీ కూడా శాకీయ దశలో ఆశించే రసం పీల్చే పురుగుల యాజమాన్యం ఏ విధంగా చేస్తే బాగుంటుంది?

0: ముఖ్యంగా రైట్ సోదరులు గమనించుకుంటా ఉండాలి, మానిటర్ చేస్తూ ఉండాలి. దానికి గాను ఈ జిగురట్టల్ని సస్యరక్షణలో భాగంగా జిగురట్టల్ని అమర్చుకుంటే మనకి ఆ పొలంలో పురుగుల ఉధృతి అనేది ఎలా ఉంటుంది అని మనం గమనించవచ్చు. దాని ద్వారా వెంటనే మనము ఆ ఉధృతిని బట్టి సస్యరక్షణ చర్యల్ని చేపట్టవచ్చు. అయితే వీటితో పాటు రైతు సోదరులందరూ కూడా మామూలుగా నాప్సాక్ స్ప్రేయర్స్ అని, తర్వాత మాన్యువల్గా తైవాన్ స్ప్రేయర్లని వాడుతూ ఉన్నారు. అయితే ఈ మధ్య డ్రోన్ల వాడకం కూడా ఎక్కువగా అవుతుంది. మామూలుగా వరి, వివిధ రకాలైనటువంటి పంటలు వాడుతున్నారు కాబట్టి, అదే కాకుండా పత్తిలో కూడా మనకు సిఫారసు చేసినటువంటి, రసం పీల్చే పురుగులకే కానీ మిగతా ఏదైనా తెగుళ్ళకే కానీ సిఫారసు చేసినటువంటి మందులను డ్రోన్లను ఉపయోగించుకొని మనం పిచికారీలు చేసుకున్నట్లయితే మనం ఏంటి అనంటే తక్కువ సమయంలో మనము మంచి ఫలితాలను గమనించే అవకాశం ఉంటుంది.
1: వీటితో పాటు పూత కాత దిశలో ఆశించే పురుగులేంటి, అవి ఏ విధంగా చీడపీడలుగా మారి వాటిని అంటే పీల్చుకొని తినేయటం కానివ్వండి, లేదంటే పంటను నష్టం పరిచే విధంగా అవి ఏ విధంగా తయారవుతుంటాయి, వాటి రకాలు ఎన్ని విధాలుగా ఉన్నాయి, ఏ దిశలలో అవి ఆశించే అవకాశం ఉందంటారు?
0: సాధారణంగా మనకి శాకీయ దశలో ఆశించేటువంటి పురుగులు అంటే కేవలము మనకు రసం పీల్చే పురుగులు, ఆ తర్వాత తామర పురుగుల ద్వారా వ్యాపించేటువంటి తలమాడు తెగులు. అయితే ఈ పూత కాత దశలో, ముఖ్యంగా గూడంతా చక్కగా వచ్చి కాయ ఏర్పడి దశలో మనకు గన కొంచెం వర్షాలు పడి వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉన్నట్లయితే వెంటనే మనకి కాయకుళ్ళు తెగులు అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్య. మనకు పంటంతా చక్కగా వచ్చి కాయలు ఏర్పడుతున్నాయన్న టైంకి ఎప్పుడైతే ఈ తేమ శాతం, వర్షాలు పడి తేమ శాతం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఈ కాయకుళ్ళు తెగులు. ఈ కాయకుళ్ళు తెగులు రెండు రకాలుగా వస్తుందండి. ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్స్టర్నల్ బోల్ రాట్ అంటే బాహ్యంగా వచ్చేటువంటి కుళ్ళు, ఆ తర్వాత ఇంటర్నల్ బోల్ రాట్ అంటే లోపల అంతరంగా వచ్చేటువంటి కుళ్ళు అన్నమాట. సో ఈ బాహ్యంగా అంతరంగా గనక ఒకవేళ ఎక్కువగా మనకి ఆశించినట్లయితే మనకు ఆ కాయ అనేది సరిగ్గా పగలకుండా లోపల అంతా ఫంగల్ కాంప్లెక్స్ ఏర్పడుతుంది, దానివల్ల దాని నాణ్యత అనేది తగ్గిపోయి మొత్తం నల్లగా అయిపోతుంది అన్నమాట. కాబట్టి మనము ఈ బాహ్య కుళ్ళును మొదటగానే గమనించుకొని కొంత మచ్చలు ఏర్పడము, ఒక బ్రౌన్ కలర్ మచ్చలు లాంటివి గనక మనము కాయ పైన గమనించినట్లయితే, ఇవి ముఖ్యంగా ఎక్కడ అంటే కింద వైపు ఉన్నటువంటి కాయల్లో ఈ కుళ్ళు అనేది, కాయకుళ్ళు అనేది మనం గమనిస్తూ ఉంటాము. సో వెంటనే గమనించుకొని ఈ వీటికి ఏంటి అనంటే కాయకుళ్ళుకు ప్రొఫైలాక్టిక్ స్ప్రేయింగ్ అంటే తేమ, వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది, కొంత కాయ రంగు మారుతుంది అన్నప్పుడే వెంటనే మనము సిఫారసు చేసినటువంటి మందులైనటువంటి కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదు అనంటే అజాక్సిస్ట్రోబిన్ లాంటి బ్యాక్టీరిసైడ్స్ అన్నమాట. ఇది బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి సంభవించేటువంటి తెగులు అన్నమాట. కాబట్టి ఇలాంటి బ్యాక్టీరిసైడ్స్ని కనుక మనం వాడుకున్నట్లయితే దీన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక 2 పిచికారీలు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీరు అంటే 600 గ్రాములు ఒక ఎకరం చొప్పున ఇలా మనము పిచికారీ చేసుకున్నట్లయితే మనం దీన్ని సమర్థవంతంగా నివారించే అవకాశం ఉంటుంది.
1: మేడం, మీరు చెప్పినటువంటి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా రైతు సోదరులకి చాలా సందర్భాలలో అంటే ఒక పూత దిశ దాటి అదొక క్వాలిటీ అయినటువంటి పువ్వుగా మారి దాంట్లో నుంచి ఆ పత్తిని తీసి మంచి క్వాలిటీ ఉన్నది మార్కెట్కి తీసుకెళ్ళాలి, మంచి ధర రావాలి అనుకున్నప్పుడు నీటి యాజమాన్యం అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం. దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది?
0: మనకి మామూలుగా ప్రతి పంటలో కొన్ని క్రిటికల్ స్టేజెస్ ఉంటాయన్నమాట. ఓకే, శాకీయ దశ, పూత ఏర్పడే దశ, తర్వాత కాయ ఏర్పడే దశ. ఈ కాకుండా ఎక్కువగా మనం నీళ్ళు ఇస్తే మనకి మొక్కంతా ఎండిపోయే అవకాశం ఉంటుంది. సో మనకు ప్రతి పంటలో, పత్తనే కాదు ప్రతి పంటలో కూడా నీటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనది. అయితే పత్తిలో ఏంటి అనంటే మనకు ఒక్కొక్కసారి అధిక వర్షాల వల్ల పొలంలో నీరు నిలిచిపోయి మనకి

0: సారి ఎక్కువగా మనము నీరు ఇవ్వడం వల్ల, ఇరిగేషన్ ఇవ్వడం వల్ల కూడా మనకు పొలంలో నీరు నిలిచి ఉంటే ఒక్కొక్కసారి మనకు పారావిల్ట్ గుమ్మడి తెగులు అనే తెగులు సోకే అవకాశం ఉంటుంది. ఇది ఏంటి అని అంటే, ఇది ఫంగస్ ద్వారా కానీ వైరస్ ద్వారా కానీ శిలీంధ్రం ద్వారా వ్యాపించేటువంటి తెగులు కాదు. కానీ ఎప్పుడైతే మనకు నీరు ఎక్కువ నిలిచి ఉన్నప్పుడు ఆ యొక్క వేళ్ళు పోషకాలను సరిగ్గా తీసుకోలేక అప్పుడు మొక్కంతా వాడుపట్టిపోయి అవి ఎరుపుగా మారిపోతుంది. అందుకే దాన్ని గుమ్మడి తెగులు అని అంటారనమాట. అయిపోయిన తర్వాత ఎండిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఆబ్వియస్లీ అది ఎండిపోవడం వల్ల దాని ఇమ్యూనిటీ సరిగ్గా ఉండదు కాబట్టి వివిధ రకాల శిలీంధ్రాలు అటాక్ అయ్యి అది ఎండు తెగులుగా మారిపోతుంది అనమాట. సో అందుకని నీటి యాజమాన్యం అనేది కూడా చాలా ముఖ్యం. ఏవైతే క్రిటికల్ స్టేజెస్ అని మెన్షన్ చేశామో ఆ ముఖ్యమైనటువంటి దశల్లోనే నీటి తడులను ఇచ్చుకుంటూ మంచి యాజమాన్యాన్ని చేపట్టుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనకు వినిపిస్తున్నటువంటి ఈ ఎల్నినో ప్రభావం వల్ల ప్రెసిషన్ ఫార్మింగ్ అంటే స్ప్రింక్లర్ల ద్వారా లేదంటే డ్రిప్పుల ద్వారా మనకి ఎంత అవసరమో అంత నీరు మాత్రమే మనము ఆ పొలానికి పంటకి ఇచ్చినట్లయితే నీటిని ఆదా చేసినట్టు వాళ్ళం అవుతాం. అలాగే మంచి దిగుబడులు కూడా సాధించవచ్చు.
1: మనం చాలా చోట్ల కొంచెము అంటే ఈ కుళ్ళు తెగులు అంటే కారు కుళ్ళు తెగులు యాజమాన్యం దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది అంటారు.
0: ముందుగా చెప్పినట్టు ఈ కాయకుళ్ళు తెగులు మనకు రెండు రకాలుగా వస్తుంది. అది కూడా మనకి పంట బాగా గుబురుగా పెరిగిపోయిన తర్వాత మనకి గాలి ప్రసరణ అనేది సరిగ్గా ఉండదు. కింద కాయల్లో కింద భాగం అనమాట, మొక్క యొక్క కింద భాగం
1: వెలుతురు కూడా వాటికి
0: గాలి వెలుతురు సోకాలి. అదే మనకు వర్షం పడిపోయి కొంచెం వాతావరణం తేమున్నప్పుడు అక్కడంతా కంజెస్టెడ్గా ఉండి ఆ తేమంతా కాయలకు పట్టిపోయి ఎక్కువగా ఈ కాయకుళ్ళలో వచ్చే ఆస్కారం ఉంటుంది. అయితే రైతు సోదరులు ఇది కూడా ఒకటి గమనించాలి, అక్కడక్కడ కాయలు కుళ్ళిపోయినట్టు మనం గమనిస్తే వాటిని ఏరి దూరంగా పడేస్తే కూడా ఆ క్రాస్ ఇన్ఫెస్టేషన్ అనేది మనకి దాన్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. అదొకటి. అంతేకాకుండా ముందుగా చెప్పినట్టు ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ అంటే ముందుగానే మనకు తేమ ఎక్కువగా ఉండి వర్షాలు పడిపోయి మనకు చుట్టుపక్కలంతా తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు ప్రొఫైలాక్టిక్గా మనము కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటువంటి మందుతో ఒకసారి పిచికారీ చేసుకుంటే మనము ఆ శిలీంధ్రాలను నివారించే అవకాశం ఉంటుంది. దాని ద్వారా వ్యాపించేటువంటి కాయకుళ్ళు తెగుల్ని నివారించే అవకాశం ఉంటుంది.
1: మేడం, మీరు చెప్తున్నటువంటి ఈ వీటన్నిటితో పాటు అంటే రైతులు ఆ దుక్కిని తయారు చేసుకునే రోజుల్లోనే అంటే ఈ పురుగులు నివారించుకోవటం కానివ్వండి, ఈ చీడపీడల ఉధృతిని తగ్గించుకునే సస్యరక్షణ చర్యలు లాంటివి ఏమైనా చేపట్టచ్చు అంటారా?
0: రైతు సోదరులు పంట వేసే ముందే ఏంటి అని అంటే మే నెలలో ముఖ్యంగా పంట ఏవైనా పంట వేస్తున్నాము అని అంటే వేసవిలో లోతైన దుక్కులు చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అనమాట. రైతు సోదరులు అందరూ కూడా పాటిస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటి అనంటే ముఖ్యంగా ఆ ఎండకి ఆ భూమి లోపల మనం ఎప్పుడైతే అది లోతైన దుక్కులు చేసుకున్నప్పుడు భూమి లోపల ఉన్నటువంటి శిలీంధ్ర బీజాలే కానీ పురుగుల యొక్క ముందు పంట యొక్క అవశేషాల్లో మిగిలిపోయినటువంటి కోసస్థ దశలు, పురుగుల కోసస్థ దశలు, అంతేకాకుండా కలుపు బీజాలే కానీ ఇవన్నీ కూడా ఎండబారిన పడి ఆ తర్వాత మనకు పక్షుల బారిన పడి మనకు మెల్లగా ఇవి ఎండిపోయి ఆ తర్వాత చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని పంట వేసే మొదట్లోనే చక్క లోతైన వేసవి దుక్కులు చేసుకొని ఆ తర్వాత మనకు జీవన ఎరువులే కానీ లేదు అనంటే పశువుల ఎరువులు ఇలాంటివి వేసుకొని కొంత సారాన్ని పెంచుకున్నట్లయితే మనకు భూసారం కూడా చాలా ముఖ్యమైనది ఏదైనా పంటకి. ఓకే
1: మేడం, చివరిగా రైతు సోదరులకు మీరిచ్చే సలహాలు సూచనలు.
0: కాబట్టి ప్రస్తుతం పత్తి పండించేటువంటి రైతులు కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు పంటను ఆశిస్తున్నటువంటి రసం పీల్చే పురుగులను నివారించుకోవడానికి మరి ముఖ్యంగా రాబోయేటువంటి తలమాడు తెగుల్ని అధిగమించడం కోసము ఎకరానికి ఈ జిగురు అట్టలు 10 చొప్పున తెలుపు మరియు నీలిరంగు జిగురు అట్టలను అమర్చుకొని ఆ తర్వాత వేప సంబంధిత మందులను వాడి సిఫారసు చేసినటువంటి మందులను అంటే లేబుల్ క్లెయిమ్ ఉన్నటువంటి గ్రీన్ పెస్టిసైడ్స్ని మాత్రమే వాడి మీరు యాజమాన్య సస్యరక్షణని చేపట్టవలసిందిగా కోరుచున్నాము.

0: కిసాన్ వాణి ప్రాయుత కార్యక్రమంలో ప్రతి పంటలో చీడపీడల నివారణ ఈ అంశం గురించి డాక్టర్ ఓ శైల గారి సలహాలు సూచనలు అదేవిధంగా ప్రశ్నలకు సమాధానం విన్నారు. రైతు సోదరులు సస్యరక్షణ చర్యలు చేపట్టి చక్కటి దిగుబడి ఆశించాలని కోరుకుంటున్నాం. నమస్కారం మేడం.
1: నమస్తే అండి.
2: ఇధర్ ఇధర్ ఇధర్ హమ్ బోల్ రహే హ్యాం తేరే బిజూ కా
3: పుతలా బోల్ రహే
2: హ్యాం పక్షియోం సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హ్యాం పర్ ఇన్ ఘాతక్ రసాయనో సే కైసే బచాయే
3: మత్లబ్
2: దేఖ్ బేటా తూ జో యే అంధాధుం రసాయన్ మిలాతా హై నా మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమ్జోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ హ్యాం అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతీ థీ శుద్ధతా ఝలక్తీ థీ మాటీ భీ తందురుస్త్ और लोग पहली वाली बात कहा
3: पर हम तो सभी डाले हैं
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
3: सच है
2: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूँगा
1: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती ఇంతవరకు మీరు కిసాన్ వాణి ప్రాయోజిత ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ప్రతి పంటలో చీడపీడల నివారణ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం పాలెం ఎస్ఎంఎస్ ప్లాంట్ ప్రొడక్షన్ డాక్టర్ ఓ శైల గారు పాల్గొన్నారు. అనుసంధానకర్త డాక్టర్ వీరన్న భుక్య. ఈనాటి ఇల్లు వాకిలీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:45 దాటి 18 సెకండ్లు. తర్వాతి కార్యక్రమం వెంటనే. ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో జలశక్తి అభియాన్ తెలంగాణ జలశ్రీ పథకాల్లో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల గురించి నిర్మల్ జిల్లా గ్రామీణ అభివృద్ది అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త కె లెనిన్ గారు.
4: ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిచిపట్టుకుని భవిష్యత్ తరాల అవసరాల కోసం సంరక్షించాలన్న ఉద్దేశంతోనే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ పేరిట తెలంగాణ రాష్ట ప్రభుత్వం తెలంగాణ జలసిరి పేరిట కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లాలో గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఈ వాననీటి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆ వివరాలను తెలియజేసేందుకు ఇప్పుడు నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగా వివరాలు తెలుసుకుందాం. నమస్కారం విజయలక్ష్మి గారు.
5: నమస్తే సార్.
4: ముందుగా ఈ వాననీటి సంరక్షణ అనేది ప్రస్తుతం పరిస్థితుల్లో వాననీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని గుర్తించిన ప్రభుత్వాలు వీటికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలని రూపొందించాయి. మరి వీటికి సంబంధించి జిల్లాలో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అలాగే వివిధ శాఖల సమన్వయంతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కదా, అయితే గ్రామీణాభివృద్ధి శాఖ ఏ రకమైన చొరవ తీసుకుని ఎలాంటి కార్యక్రమాన్ని చేపడుతోందో ఆ వివరాలు మాట్లాడుకుందాం. ముందుగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జలశక్తి అభియాన్ కి సంబంధించిన వివరాలు చెప్పండి, ఆ తర్వాత మనం తెలంగాణ జలసిరి గురించి మాట్లాడుకుందాం.
5: కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రెండు పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. జేఎస్జేబీలో భాగంగా మనం 2.0లో కూడా వర్క్స్ స్టార్ట్ చేశాం. అంటే ఏదైతే వర్షాన్ని ఒడిసిపట్టే విధంగా మనం ఎస్జీటీలు చేయడం కానీ, పాంపాండ్లు చేయడం కానీ, బోర్వెల్స్ ఉన్న వాటికి రీఛార్జ్ చేయడం, ఇలాంటివన్నీ మనం సమ్మర్ సీజన్ లో చేపట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనకి 1.4లో కూడా 1 crore క్యాష్ బహుమతి కూడా రావడం జరిగింది నిర్మల్ జిల్లాకి. అలాగే ఈసారి కూడా మేము దాదాపు 50,000 పైచిలకు వర్క్స్ ని పూర్తి చేయడం జరిగింది May 31st దాకా. అలాగే ఇప్పుడు మనకి ఎల్నినో ప్రభావం మూలాన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ మా మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం తెలంగాణ జలసిరి అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే మహిళా సమైక్యలని మహిళా ఎస్ఎస్జీ మెంబర్లను ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నాం. మేము ఏంటంటే నిర్మల్ జిల్లాలో దాదాపు 12,000 సంఘాలు ఉన్నాయి, 504 వీఓలు ఉన్నాయి. మేము ఫస్ట్ స్పెల్ లోని 504 వీఓలు వీఓకి 2 చొప్పున అంటే 814 మేము కంప్లీట్ చేయాలనుకున్నాం.

0: 808. అయితే మా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఫేజ్ వన్ ఫేజ్ టూ అలా విభజించుకుంటూ ఫేజ్ వన్ లోని 2026 పాంఫార్ట్స్ ని టార్గెట్ చేసుకున్నాం. దానిలోని ఇప్పుడు మేము ఒక 1090 వరకు శాంక్షన్స్ కూడా తీసుకున్నాం. మొన్న ఒకే రోజు 573 పాంఫార్ట్స్ ని ఒకే రోజు మార్కౌట్ ఇచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ప్రతి గ్రామంలోని జీపీకి 2 చొప్పున ఫామ్ పాండ్లు అనేది వర్క్స్ జరుగుతున్నాయి. ఈ రోజు కూడా మేము దస్తూరాబాద్ లోని బూత్కూర్ అనే ఒక విలేజ్ లో మొన్న జూన్ నెలలోని వాళ్ళు ఫామ్ పాండ్ నిర్మించుకోవడం జరిగింది. వాళ్ళకి మొత్తం చక్కగా వాటర్ నిండుగా వచ్చేసరికి చేప పిల్లల్ని ఒక 2000 చేప పిల్లల్ని దానిలో వదలటం జరిగింది. వాళ్ళకి నరేగా నుంచి అంటే వీబీ రామ్జీలోని మనకి బండ్ ప్లాంటేషన్ కింద కోకోనట్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గొర్రెల కోసం పెంపదనం కోసం ఒక గడ్డి విత్తనాలు వేసుకున్నారు. దానికి మేము గొర్రెల లోన్ కోసం కూడా 2 లాక్స్ మన వివో నుంచి కూడా లోన్ ఇవ్వడం జరిగింది.
1: అయితే ఇప్పుడు ఈ విబీజీ రామ్జీ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ దీనిలో భాగంగానే ప్రతి ఇంటికి ఇంకుడు గుంట, ప్రతి ఊరికి ఊట కుంట, ప్రతి పంటకు నీటి కుంట అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతున్నారు కదా, వీటికి సంబంధించి ఎట్లా ఉన్నాయి పనులు?
0: అంటే ప్రతిదీ కూడా మనకి వేజ్ అంటే లేబర్ ని మొబిలైజ్ చేసుకుంటూ చేయించుకుంటాం. ఇప్పుడు పామ్ ఫండ్ ఉంది అని అంటే దానిలోని విబీ రామ్జీతోని లేబర్ మొబిలైజేషన్ చేస్తాం. దానిలోని ఏంటంటే మనకి మినిమం 12x12 15x15 ఇలాంటి పామ్ ఫండ్స్ సైజ్ వేసుకుంటాం. 12x12 లోని మనకి వేసికర్స్ ఒక 240% ఉంటాయి కాబట్టి ఎక్కువ కనీసం అంటే ఒక విలేజ్ కి 40 చొప్పున మన వేసికర్స్ మొబిలైజ్ చేస్తున్నాం. ఆ మొబిలైజ్ చేసిన దానిలోనే అంటే పొలం పనులు ఇప్పుడు కాస్త కొంత వర్షాలు పడుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున స్పందన రాకపోయినా కనీసం అంటే 30 చొప్పున కూడా మంచిగా వస్తున్నారు. ఈ పేమెంట్స్ అన్ని మనం వేజ్ తోనే విబీ రామ్జీ కింద పేమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సోక్ పిట్స్ లో కూడా మనం ప్రతి బోర్ చుట్టూ వేస్తున్నాం. అలాగే ప్రతి ఇంటికి ఇప్పుడు కొత్తగా నిర్మించుకున్న ఇళ్ళు అయితేనేమి అలాగే నిర్మించుకుపోయే వాటికి కూడా ఖచ్చితంగా సోక్ పిట్ ఉండాలనేది ఒక నిర్దేశం చేయడం జరిగింది.
1: ఇంకుడు గుంతల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంకుడు గుంతలకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించి ఏమైనా లక్ష్యాలని నిర్దేశించుకున్నారా, మరి వీటి ప్రగతి ఎట్లా ఉన్నది?
0: దాదాపు 70,000 మేము టార్గెట్ చేసుకోవడం జరిగింది. 70,000లోని ఎస్టిమేషన్స్ వచ్చినాయి. ఎస్టిమేషన్స్ లోని దాదాపు 1,000 వరకు మేము గ్రౌండింగ్ అవుతున్నాయి. సో ఇవి ఏంటంటే మనకి ఆగస్టు నెల వరకు అంటే వర్షాకాలంలోనే ఇవి కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. అలాగే బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ కూడా మనకి పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎక్కడైతే బోర్ వేసి ఫెయిల్యూ అయిన చోట ఈ ఇది మనం బోర్వెల్ రీఛార్జ్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మనం ఇది చేసినప్పుడు చక్కగా వాళ్ళు సక్సెస్ అయ్యి ఇప్పుడు బోర్ లోని నీళ్లు పడుతున్నాయి కాబట్టి చాలా మంది ముందుకు వస్తున్నారు.
1: అయితే ఇప్పుడు ఈ ఊరికో ఊటకుంట అంటున్నారు కదా, ఈ ఇంకుడు గుంత ఊటకుంట వీటికి తేడా ఏమి, ఈ ఊటకుంట దాని లక్షణాలు వాటికి సంబంధించి చెప్తారు?
0: ఊటకుంట అంటే పర్క్యులేషన్ ట్యాంక్, అంటే ఒక కమ్యూనిటీ ల్యాండ్ లోని ప్రతి విలేజ్ లో ఒక ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంటే దానిలోని ఒక పర్క్యులేషన్ ట్యాంక్ అనేది ఉంటే ఏమవుతుందంటే అక్కడ గ్రౌండ్ వాటర్ అనేది జరుగుతుంది. ఇది మొత్తము వేజ్ తో చేస్తాము. లేబర్ వచ్చేసి దాన్ని తవ్వాలి. దానిలో మెజర్మెంట్స్ ప్రకారం అంటే 12x12 అక్కడ దాకా 20 వరకు చేసుకోవచ్చు, ఇంకా పెద్దది కూడా చేసుకోవచ్చు. ఇది ఊటకుంట అనేది ప్రతి విలేజ్ లో ఉండాలి, అంటే మన చెరువు నథింగ్ బట్ చెరువు లాగా. సో అది ఊటకుంట. అలాగే ప్రతి పంటకి పంటకుంట, పంటకుంట అంటే పామ్ ఫండ్ అన్నమాట. సో పామ్ ఫండ్ ని మేము పెద్ద ఎత్తున ఈ రోజు కూడా మేము అన్ని డిపార్ట్మెంట్ మా కలెక్టర్ గారు ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లని దీనిలో సారథ్యం చేయడం మూలన, కలెక్టర్ గారి సారథ్యంలో అన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయడం మూలన స్టేట్ లోనే మేమే ఎస్టిమేషన్ చేయడం కానీ మార్కౌట్ ఇవ్వడము స్టార్ట్ చేయడంలో కూడా మన నిర్మల్ జిల్లా ముందు స్థాయిలో ఉంది.
1: అయితే ఇప్పుడు ఈ ఊటకుంటకు సంబంధించి, నీటి కుంటల నిర్మాణానికి సంబంధించి ఊర్లని గాని ఈ పంట పొలాలని గాని గుర్తించడము ఎన్ని లక్ష్యంగా ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు?
0: మొదటి ఫేజ్ లోని ఈ పంటకుంట అనే దాన్ని 2026 పంటకుంటలు చేయాలనుకున్నాం. అలాగే 400 జీపీలో ప్రతి విలేజ్ కి ఒక ఊటకుంట అంటే 400. సో ఇది ఫేజ్ వన్. ఇంకా మేము ఏంటంటే ఎస్ఎస్జి మెంబర్స్ కి ఒక్కొక్క వివోకి ఒక 2 చొప్పున చేస్తున్నాం కాబట్టి దాదాపు ఈ ఆగస్టు 15 లోపు 1,000 పాంపాండ్లు కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. సో దానిలోని ఇప్పటి వరకు మనకి 500 వరకు గ్రౌండింగ్ అయినాయి. సో టార్గెట్ వచ్చేసరికి 2026 పాంపాండ్ చేస్తున్నాం, అలాగే 400 వచ్చేసి ఊటకుంటలు టార్గెట్ పెట్టుకోవడం.
1: అయితే ఏదైతే ఇప్పుడు ఈ వాన నీటి సంరక్షణ కోసం చేపట్టిన ఈ ఉద్యమం ఉందో ఇందులో మహిళా స్వయం సహాయక సంఘాలను కూడా భాగస్వామ్యం చేస్తామంటున్నారు కదా, ఏ రకమైన భాగస్వామ్యం వారిది ఇందులో ఉండబోతోంది? వారికి ఒక్కొక్కరికి 2 నీటి కుంటలు లక్ష్యం ఇచ్చామన్నారు కదా, మరి వాటిని వాళ్ళు ఏ రకంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది?
0: కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలోని మేము గ్రామ సభలు కండక్ట్ చేయడం జరిగింది. దానిలోని ఎస్ఎస్జి మహిళలను కూడా ఇన్వాల్వ్ చేశాం. సో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దాదాపు ఇప్పటిదాకా

0: మాకు వచ్చిందంటే 3400 ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇచ్చారు. అయితే మనకి ఎస్టిమేషన్ చేసేటప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి మెల్లమెల్లగా జరుగుతుంది. పెద్ద ఎత్తున వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకంటే మహిళా సమాఖ్య అంటే నిర్మల్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది రాష్ట్రంలోని. సో మా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఈజీఎస్, ఐకేపీ, పంచాయత్ సెక్రటరీస్, ప్రతి ఒక్క అధికారులు కూడా దీనిలో పార్టిసిపేట్ అవడం మూలాన మేము ఈ రోజు ఇలా ముందుకు వెళ్తున్నాం.
1: అయితే ఇప్పుడు ఇందులో కొన్ని ఇంకుడు గుంతలు, ఊట గుంటలు, నీటి గుంటల ఏర్పాటు అనేది కొంత ఆర్థిక వనరులతో ముడిపడిన అంశం కదా, దీనికి సంబంధించిన వనరులు ఎట్లా సమన్వయం చేస్తున్నారు?
0: ఇవి మొత్తం మన విబి రామ్జీలోని మెటీరియల్ పేమెంట్ కింద అవుతాయి. అంటే ఒక పంట కుంటని తీసుకుంటే దానిలోని ఏంటంటే తక్కువ మెటీరియల్ ఉంటుంది. అంటే ఒక పామ్ ఫండ్ వేస్తాం, దానికి ముందు ఒక అవుట్లెట్ అనమాట, అవుట్లెట్ ఇన్లెట్ ఉంటుంది. ఇన్లెట్ లో ఏంటంటే వచ్చిన దాన్ని మనం దానిలో స్టోరేజ్ కాకుండా అంటే ఆ డస్ట్ మొత్తం మా బురద అలాంటివన్నీ దానిలో పెట్టేసి వచ్చేస్తుంది కాబట్టి దానికి మాత్రం స్టోన్ పిచ్చింగ్ తక్కువ మెటీరియల్ ఉంటుంది. ఎక్కువ 90% మాత్రం లేబర్ మీదనే ఉంటుంది. సో లేబర్ తోనే కాబట్టి పెద్దగా ఫైనాన్షియల్ గా కూడా ఎక్కువ బర్డెన్ కాదు.
1: అయితే ఇప్పుడు మీరు ఈ ఏదైతే వాన నీటి సంరక్షణలో భాగంగా ఈ ఇంకుడు గుంతల నిర్మాణం అయితేనేమి, నీటి గుంటల ఏర్పాటు కోసం రైతుల్ని కలుస్తూ ఇటు మహిళా స్వయం సహాయక సంఘాలని సమన్వయం చేయడం, వాళ్ళకి అవగాహన కల్పించడం, ఈ క్రమంలో మీరు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్తున్నారు, దస్తూరాబాద్ మండలంలో కూడా పర్యటించవచ్చును కదా, గ్రామీణుల నుంచి ఈ విషయంలో వస్తున్న స్పందన గాని ఎట్లా ఉంది?
0: ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ భూములలోనే పాంపాండ్లు వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్లిన దస్తూరాబాద్ లోని బూత్కూర్ అనే గ్రామంలో 8 వార్డులు ఉన్నాయి. 8 మంది మాకు 2-2 కావాలి, 2-2 చొప్పున అని వేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు మేము వేసింది కూడా ఒక వార్డ్ మెంబర్, ఆ అమ్మాయి అంటే వాళ్ళ వైఫ్ వచ్చేసి మన ఎస్ఏజీ గ్రూప్ లో ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు తలుసుకుంటే ఏదైనా ఎంత కష్టమైనా ఈజీగా చేయొచ్చు అనేది దీని ద్వారా నిరూపితమైంది. ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా ముందు వెనుక అవుతుంది, కానీ స్పందన మాత్రం బాగా ఉంది, మంచిగా ముందుకు వస్తున్నారు అందరూ.
1: అయితే ఇప్పుడు ఈ శాఖ పరంగా మీరు గ్రామీణాభివృద్ధి శాఖ ఒకటే కాకుండా కొన్ని శాఖల తోడ్పాటు కూడా అవసరం అవుతుంటది కదా ఈ ఉద్యమంలో, ఏ రకంగా ఇతర శాఖల నుంచి మీకు సహకారం లభిస్తుంది?
0: గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ను ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు అక్కడ ఫార్మర్స్ లిస్ట్ దగ్గర వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయటము, మోటివేట్ చేయటము. సో అగ్రికల్చర్, అలాగే డిహెచ్ఎస్ఓ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఏదైతే ఆయిల్ ఫామ్ ఇలాంటివి వేసుకునే దగ్గర పామ్ ఫాండ్ వేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అలాగే డైరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ పామ్ ఫామ్ చుట్టూ చక్కగా గడ్డి విత్తనాలు అట్లా వేసి ఆ పశువుల కోసం కూడా, ఎందుకంటే ఆ పాలు అనే దానిలో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి, సో డైరీని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇది సాగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ పని చేపట్టడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఈ నీటి సంరక్షణకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ జలసిరి కార్యక్రమం, అట్లాగే అటు జలశక్తి అభియాన్ కార్యక్రమం కొనసాగుతుందో, వీటికి సంబంధించిన నిర్దిష్టమైన కాల పరిమితి ఏమైనా ఉందా? ఇది కొనసాగుతూనే ఉంటుందా, నిరంతర ప్రక్రియన?
0: నిరంతర ప్రక్రియ ఇది. కాకపోతే ఏంటంటే మనం వర్షాలు వచ్చే ముందే ఈ వర్షం నీళ్ళంతా ఒడిసి పట్టినట్టయితే, అంటే మనం ఈ లోపుగా ఇంకుడు గుంతలు నిర్మించుకున్నట్టయితే ఆ వచ్చే వాటర్ వేస్ట్ కాకుండా పోతుంది అనేది మా ఉద్దేశం. కాకపోతే ఇది నిరంతర ప్రక్రియ, ఇక జరుగుతూనే ఉంటుంది. యాక్చువల్ గా అంటే మాకు ఈ సీజన్ లోని అసలు లేబర్ మొబిలైజేషనే ఉండదు. అన్ని వర్షాలు పడితే చక్కగా వాళ్లే పనులు చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు ఎల్లీలో ప్రభావం మూలన తక్కువ వర్షాలు ఉండడం మూలన వాళ్ళకి వ్యవసాయ పనులు కూడా తక్కువ ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పనులు కల్పిస్తున్నాము, ప్లస్ వాళ్ళ భూములలోనే పని చేయించడం మూలన రెండు రకాలుగా ఆ పని చేసిన దానిలోని చేపలు వేసుకోవడము, అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ ని డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఫార్మర్ అనేది చాలా మంచిగా యూటిలైజ్ చేసుకుంటున్నారు.
1: అయితే ఇప్పుడు ఈ నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఒక ప్రత్యేకత ఉన్నది, రాష్ట్ర స్థాయిలోనే ఒక గుర్తింపు ఉన్నది. ఏ కార్యక్రమం చేపట్టిన మొదటి నుంచి అటు ఉపాధి హామీ కూలీల చెల్లింపులు అయితే మీ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల చెల్లింపులు కూడా వీటన్నింటిలో కూడా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలుస్తూ వస్తుంది కదా, అట్లాగే ఇప్పుడు ఈ వాననీటి సంరక్షణ ఉద్యమంలో ముందుకు సాగుతున్న క్రమంలో ఏమైనా మీరు ఒక ప్రత్యేక కార్యాచరణ, ప్రత్యేక ప్రణాళిక ఏమైనా రూపొందించుకున్నారు?
0: ప్రతిరోజు మేము ఫీల్డ్ స్థాయిలోకి వెళ్తాం. అంటే ఎర్లీ మార్నింగ్ అనేది మాకు రెండు స్ట్రాటజీలు ఉంటాయి. ఈజీఎస్ వే సీకర్స్ తో మాట్లాడాలి, ఈజీఎస్ తో పని అవ్వాలి, అంటే విబి రామ్జీతో పని అవ్వాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఎంచుకోవడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ ఫీల్డ్కి వెళ్తాం. అలాగే మా మహిళా సమాఖ్యలు ఈరోజు రాష్ట్ర స్థాయి, నాకు తెలిసి దేశ స్థాయిలో కూడా 0 NPA ఉంది అంటే మా నిర్మల్ జిల్లాలోనే. దానికి ఏంటంటే ఈవినింగ్ టైం, అంటే మహిళలకి ఎప్పుడు ఫ్రీ ఉంటుందో, ఎప్పుడు కొంచెం తీరికగా వాళ్ళు మాట్లాడతారో ఆ టైం, అంటే మార్నింగ్ ఈవినింగ్ మేము ఎంచుకోవడం జరుగుతుంది. మిగతా టైంలోని ఆఫీస్ పనికి కానీ ఇలాంటి వాటికి కానీ మేము చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే విబి రామ్జీ స్టాఫ్ అయితేనేమి, అలాగే ఐకేపీ సంబంధించిన సెల్ఫ్ స్టాఫ్ అయితేనేమి

0: మధ్య మంచిగా సమన్వయం ఉంది కాబట్టి ఈ రోజు మేము రాష్ట్ర స్థాయిలో కూడా మొదటి స్థానంలో ఉన్నాం.
1: చాలా సంతోషం విజయలక్ష్మి గారు. ముఖ్యంగా ఈ తెలంగాణ జలసిరి అట్లాగే జలశక్తి అభియాన్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నారు. ఏదైతే నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ఒరవడిని సృష్టించిందో, రానున్న రోజుల్లో ఈ వాననీటి సంరక్షణ ఉద్యమంలో కూడా అదే ఒరవడిని కొనసాగించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని, చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ విషయాలన్నింటినీ మాతో ఇలా సవివరంగా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ. మీకు కూడా. అంటే వర్షం పడినప్పుడు నీళ్లు నిలుస్తున్నాయి, తర్వాత చూస్తే ఒక రెండు నెలలు మనకి గ్రౌండ్ వాటర్ అనేది లేదు. సో ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా ఇది తీసుకుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎన్ని నిధులు ఇచ్చినా మనం ప్రతి పౌరులోని బాధ్యతాయుతమైన చర్యలు ఉంటేనే ఏదైనా మనం చేయగలం. సో వాళ్ళు కూడా ముందుకు రావాలా, అది మీ వల్లనే సాధ్యమవుతుంది కాబట్టి మీడియా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.
2: ఇంతవరకు మీరు జలశక్తి అభియాన్ తెలంగాణ జలసిరి పథకాల్లో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల గురించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కె లెనిన్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కిన్నెరలహరి శ్రోతలు కోరుకునే ఆ మన్పసందైన చిత్రగీతల కార్యక్రమం కిన్నెరలహరి వింటారు. శ్రోతలు కోరుకునే మన్పసైన చిత్రగీతాలను మీకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాను నేను మీ రేడియో నేస్తం వనమా రామకృష్ణ. కార్యక్రమంలో ముందుగా అత్తగారు కొత్త కోడలు ఈ చిత్రానికి ఈ పాట వినిపించమంటూ ఇల్లందు కాలరీస్ కలాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ చక్రవర్తి, మారేపల్లి కుమారస్వామి, సరోజ, దూడం ఉమాశంకర్, రజిత, జాడి పెంటయ్య, సూరజ్ బలి, జుగల్ కిషోర్ ఖండేల్వాల్, మురళీధర్ భూతడ, సంగం రాములు, గట్టికల్లు శ్రీనివాస్, కవిత వీరంతా కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట వినండి. పి సుశీల పాడిన పాట వినండి.

0: ప్రతి వ్యాపార విజయానికి ప్రచారమే బలం. ఆ ప్రచారం విశ్వసనీయమైన వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
1: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం, విద్యా సంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
0: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
1: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈరోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
0: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.

0: కార్యక్రమంలో తర్వాత సోగ్గాడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహాదేవన్ సమకూర్చారు. ఈ పాటను వినిపించమంటూ జగిత్యాల జిల్లా వెల్లూరు లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాపా భూమేశ్వర్, భూలక్ష్మి, పారుపల్లి శ్రీశాంక్, జోగా ఆదిత్య, అద్వైత్, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, బాసా నరేందర్, శ్యామల, భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజ, శ్రీనిక్, బండి కిషోర్, హరిప్రియ, వేద, డాక్టర్ జోగా నర్సయ్య, లక్ష్మి, శ్రీ అద్వైత్, జందం, ధనుంజయ్, భాగ్య వీరంతా కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట వినండి.
1: ఏడుకొండలవాడ వెంకటేశ, ఒరయో ఎంత పని చేశావు.

కార్యక్రమంలో తర్వాత ఆరాధన ఈ చిత్రానికి మొహమ్మద్ రఫీ, ఎస్ జానకి పాడిన ఈ పాట వినిపించమంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరు కోరుతున్నారు. ఇంకా ఇదే పాట వినిపించమంటూ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం సుబ్బాయిగూడెం గ్రామం నుండి నర్రమనేని అప్పారావు, వెంకట సుబ్బయ్యమ్మ, కిరణ్ కుమార్, వెంకటేశ్వర్లు, ఎన్ అప్పారావు ఇంకా వీరి మిత్ర బృందం కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట వినండి.

0: మీ బ్రాండును ప్రజల హృదయాల్లోకి నిలిపే శక్తి ఆకాశవాణికి సొంతం. సంవత్సరాలుగా విశ్వసనీయ సమాచారానికి, వినోదానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణి ఇప్పుడు మీ వ్యాపార విజయానికి కూడా తోడుగా నిలుస్తోంది.
1: కొత్త ఉత్పత్తి ప్రారంభమా?
0: ప్రత్యేక ఆఫర్లా?
1: విద్యా సంస్థ అడ్మిషన్లా?
0: ఆసుపత్రి సేవలా?
1: ఏ ప్రచారానికైనా ఆకాశవాణి ద్వారా ప్రభావవంతంగా ప్రజలకు చేరుతోంది.
0: మీ అవసరానికి అనుగుణంగా ప్రకటన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.

0: మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
1: ఆకాశవాణి మీ విజయానికి విశ్వసనీయ స్వరం. సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసారాన్ని 100.1 మెగాహెడ్స్ పై. కిన్నెరల హరి. శ్రోతలు కోరుకునే ఆ మన్పసందైన చిత్రగీతాల కార్యక్రమం మీరు వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం వనమరామకృష్ణ. స్టూడియో క్లాక్లో సమయం సరిగ్గా 8:20 దాటి 10 సెకండ్లు. మీరు గనక ఈ కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమానికి ఉత్తరం రాయదలుచుకుంటే, కిన్నెరల హరి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, ఆకాశవాణి, పోస్ట్ రామవరం, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, పిన్కోడ్ 5071118. ఈ చిరునామాకు మీరు కోరుకునే చిత్రం పేరు, అందులోని పాట చరణం తెలియజేస్తూ మీ మీ శ్రోతల పేర్లతో పోస్ట్ కార్డు ద్వారా పంపించగలరు. తద్వారా మీరు కూడా కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో మీరు కోరుకునే ఆ పాటను వినగలరు.

కార్యక్రమంలో తర్వాత దాగుడు మూతల చిత్రానికి ఘంటసాల పాడిన పాట వినిపించమంటూ నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ వీరంతా కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట వినండి.

కిన్నెలహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత చూడాలని ఉంది ఈ చిత్రానికి హరిహరన్ పాడిన ఈ వేటూరి గీతాన్ని వినిపించమంటూ కారేపల్లి గ్రామం నుండి శ్రీను, సంధ్య, ఉమాదేవి, విహాన్, నిహాల్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సంగీతం మణిశర్మ సమకూర్చారు, వినండి.

కార్యక్రమంలో తర్వాత చింతకాయల రవి. ఈ చిత్రానికి రాజేష్ శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాట, గీతరచన చంద్రబోస్, సంగీతం అనూప్ రూబెన్ సమకూర్చారు. వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రశాంతి నగర్ నుండి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, పయ్యావుల రాములు, రామ్మూర్తి, స్వరూప, నవత, భారతి, రమ, దివ్యభాను, భానుతేజ, సుధాకర్, లలిత, బాదావత్ లింగయ్య, సావిత్రి వీరంతా కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట వినండి.

కార్యక్రమంలో తర్వాత గోపాల గోపాల ఈ చిత్రానికి హరిచరణ్, ధనుంజయ్ వీరంతా పాడిన పాట. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం అనూప్ రూబెన్ సమకూర్చారు. వినిపించమంటూ వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట వినండి.

చివరిగా మీరు వినబోతున్న ఈ పాట నేరం నాది కాదు ఆకలిది. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సత్యం సమకూర్చారు. వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లాందు 14 నెంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశీ, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, వీరంతా వినండి.

అలనాటి ఆ మధుర గీతాలను మీకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాను నేను మీ రేడియో నేస్తం వనమారామకృష్ణ. కార్యక్రమంలో ముందుగా వినండి దసరా బుల్లోడు. ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహాదేవన్ సమకూర్చారు. వినండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసారాన్ని 100.1 మెగాహెడ్స్ పై. మధురిమ ఈ శీర్షికన అలనాటి ఆ మధురమైన గీతాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు. నేను మీ రేడియో నేస్తం వనమారామకృష్ణ. కార్యక్రమంలో తర్వాత ఆత్మబలం ఈ చిత్రానికి ఘంటసాల పిసుశీల పాడిన పాట వినండి.

కార్యక్రమం తర్వాత మేఘ సందేశం. ఈ చిత్రానికి కేజే యశ్దాస్ బృందంపాడిని పాట వినండి.

కార్యక్రమంలో తర్వాత ప్రేమలేఖలు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినండి.

సమయం సరిగ్గా 11 గంటలు దాటి 40 సెకండ్లు. ఇది రేపటి ప్రసార వివరాల సమయం. మీ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz రేపు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 11:10 గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ నిర్వహించనున్న అధికారిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనే కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలీజ్ అవుతుంది. ఇక రేపు ఉదయం 6 గంటలకు కాయబోయి అంటూ సాగిపోయే దేశభక్తి గీతం, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో దేవి భక్తి గీతాలు ఇంకా నాట్య కళం ప్రసారమవుతాయి. 6:30 శ్రీ ఎస్కే గులాం అహ్మద్ గారి సుభాషితం ప్రసారమవుతుంది. 6:35 రైతు సమాచారంలో జీవాలలో వ్యాధులు నివారణ గురించి తెలుసుకుంటారు. 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెళ్ళవుతాయి.

రేపు ఉదయం 7:15 విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రసంగం ప్రసారమవుతుంది. 7:30 విజయపదం కెరీర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో సోషల్ మీడియా మాధ్యమంలో కంటెంట్ రంగంలో ఉపాధి అవకాశాలు సాధించేందుకు మార్గాలు ఈ అంశం గురించి తెలుసుకుంటారు. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ ఎస్ శ్యాంప్రసాద్, శ్రీమతి శుంకరణేని స్వాతి. రేపు ఉదయం 7:45 తల్లిపాల వారధికి మెత్తళ్ళు ప్రసంగం, అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం, 9:30 ఏకచిత్రగానం శీర్షికన ఒకే చిత్ర నుండి పాటలు ప్రసారమవుతాయి, 10:00 తల్లిపాలు అమృత తుల్యం పరిచయాలతో కూర్చిన కార్యక్రమం, నిర్వహణ శ్రీ కులిబాక శంకరరావు, సమర్పణ శ్రీమతి గద్దె చంద్రకాంత. రేపు ఉదయం 11:10 ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి అవుతుంది. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ ఇర్షాద్ ఖాన్ గారి సితార్ వాదనం ప్రసారమవుతుంది. 12:30 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి అవుతాయి. 1:20 వనితా లోకం, 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో పోషకాహారం ప్రాముఖ్యత ప్రసంగం, ఇంకా ఆలోచన విధానం ప్రసంగం ప్రసారమవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీలకు సంబంధించిన కార్యక్రమం, 1:50 ఉర్దూలో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి అవుతాయి. 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార సమాచార్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఢిల్లీ కేంద్రం నుంచి అవుతాయి. రేపు 12:30 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. రేపు 3:30 ఏకచిత్రగానం శీర్షికన ఒక చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. రేపు 4:00, ఇంకా 6:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:50 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి అవుతాయి. రేపు రాత్రి 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం అందించే కార్యక్రమంలో వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావం జాగ్రత్తలు ఈ అంశం గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. అనంతరం తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం ప్రసంగం ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి అవుతుంది. 8:00 ఇంకా 8:30 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు రాత్రి 8:15 పార్లమెంట్ కార్యక్రమాలపై సమీక్షా కార్యక్రమం, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్, 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాలపై సమీక్షా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి అవుతాయి. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని కార్యక్రమాల వివరాలు. రేపటి ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి కొత్త.

గూడెం కేంద్రం ఇప్పుడు సమయం సరిగ్గా 11:05 దాటి 5 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపుదయం 5:53 100.1 మెగాహెడ్స్పై రేపటి మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు మీ నుండి సెలవు. జై హింద్.